ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.03. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. భారతీయుల కీర్తింపు బృందగానం. శ్రీ ఆర్ శరద్ బాబు గారు రచన. సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి గారు.

0: అధ్యాత్మ రామాయణ కీర్తనలు విన్నారు భక్తిరంజంలో మీరింతవరకు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారు.

ఈ శ్లోకం విద్యాలయాలలో, కళాశాలలలో వినిపిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ. ఎందుకంటే ఒక్క గురువులోనే త్రిమూర్తులు ఈమిడిపోయారు. వీరిలో బ్రహ్మగారి స్థానం సృష్టి చేయడం, గురువుగారిలో బ్రహ్మగారి పాత్ర కూడా సృష్టి క్రిందకే వస్తుంది. విద్యార్థుల హృదయాలలో జ్ఞానాన్ని సృష్టిస్తారు వారు. గురువు ద్వారా పొందిన జ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకుంటూ ప్రయోజకులవుతారు. విష్ణుమూర్తి స్థితికారకులు. గురువుగారిలో విష్ణుమూర్తి పాత్ర కూడా జ్ఞానాన్ని స్థిరపరచడమే. విద్యార్థులందరూ విషయాన్ని గుర్తుంచుకుంటేనే కదా పరీక్షలలో సమయానుకూలమైన వారి సబ్జెక్టుకి తగిన విషయాన్ని పేపర్ మీద పొందుపరచగలుగుతారు. అందుకే విష్ణువును ప్రార్థించినచో వారిని ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుస్తారు. సమయస్ఫురణ విద్యార్థికి చాలా అవసరం. కొందరు చక్కగా చదువుతారు కానీ పరీక్షలలో గుర్తుంచుకొని వ్రాయలేరు. అప్పుడు గుర్తురాదు వారికి. అందుకే విష్ణు రూపంలో ఉన్న గురువు జ్ఞానాన్ని కల్పించి స్థిరపరుస్తారు. మహేశ్వరుడు లయకారకుడు. లయమంటే అంతం చేయడం. శివుని రెండు నేత్రాలు సూర్యచంద్రులు, మూడవ నేత్రం అగ్ని. అది తెరిస్తే భస్మం అవ్వవలసిందే. అలాగే గురువుగారిలో మహేశ్వరుని పాత్ర కూడా తన వద్ద చదువుకుంటున్న విద్యార్థులలో ఉన్న అజ్ఞానాన్ని లయం చేస్తారు. అందుకే ఈ శ్లోకం లోకంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందింది. ఎంతటి జ్ఞానవంతులైనా గురువు ద్వారానే విద్యను నేర్చుకుని గురువును ఆశ్రయించి తీరాలి. శంఖంలో పోస్తేనే కదా తీర్థమవుతుంది నీరు. అలాగే బంగారపు పళ్ళానికైనా

గోడ చేర్పు ఉండాలి అంటారు. గుకారస్త్వంధకారోస్తి రుకారస్తన్నివర్తక అన్నారు. మానవునిలో దాగి ఉండే

పరిస్థితులు అవగలుగుతారు. మనిషికి మానవతా విలువలకి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. విద్యకు పోటీతత్వం చాలా ముఖ్యం. అందుకే స్పర్ధయా వర్ధతే విద్యా అన్నారు. వారి క్లాసులో చక్కగా చదివేవారుంటే వారిని మించి నేను చదవాలి అనుకోవాలి ప్రతి విద్యార్థి. ఈ కోరిక బలంగా ఉన్నప్పుడే విద్యార్థి రాణిస్తాడు. ఎదుటి వ్యక్తిలో ఉండే మంచిని మాత్రమే గ్రహించాలి, వారిలో ఉన్న చెడుని మనం గ్రహించరాదు. అందుకే హంసలా ఉండాలి అంటారు కదా పెద్దవారు. నీరక్షీర న్యాయాన్ని పాటించాలి. పాలు నీరు కలిపి హంస దగ్గర ఉంచితే పాలను మాత్రమే త్రాగి నీటిని వదిలివేస్తుంది. అందుకే చాలా గొప్ప జ్ఞానవంతులని హంసతోనే పోలుస్తారు. మానస సరోవరంలోనే వీటిని దర్శించగలము. కొంగ కూడా తెల్లగానే ఉంటుంది, కానీ హంస గుణాలకి కొంగ గుణాలకి చాలా తేడా ఉంటుంది కదా.

0: కొంగ హంస రంగులో తెల్లవైనప్పటికీ కొంగ జపం చేస్తున్నట్లు నటిస్తుంది చేపల కోసం. హంస అలా కాకుండా మంచి చెడులను గ్రహించి వేరు చేసుకుని హాయిగా జీవిస్తుంది. సరస్వతీదేవికి వాహనమైంది. హంసలా జీవించే ప్రయత్నం చేసుకోవాలి. ఆచార్య రామకృష్ణ పరమహంసలా స్వస్తి.
1: మీరింతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారు.

0: సాగులో వేప వాడుక అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: సాధారణంగా మన గ్రామాల్లో కనిపించేటువంటి వేప చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మామూలుగానే మన ఇళ్లల్లో చిన్నప్పుడు పిల్లలకు ఉన్నటువంటి నులిపురుగులు పోవడానికి కూడా వేప చిగురు ఉండలను కూడా తినిపిస్తూ ఉంటాం. అలాగే ఏదైనా జబ్బులు రాకుండా మన వాళ్ళు వేప ఆకుల్ని ఇళ్లల్లో కట్టుకుంటూ ఉంటారు. ఇలా వేపకి చాలా ప్రాధాన్యత ఉంది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి. అలాగే పంటల్లో కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. మామూలుగా ఊర్లలో ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి వేప కాయలు ఎప్పుడైతే రాలతాయో ఆ కాయల్ని అందరం సేకరించుకునేవాళ్ళం. మేము సేకరించుకొని వాటిని ఆరబెట్టుకునేవాళ్ళం. ఇంకా బాగా పండిన కాయలు అనుకోండి, బాగా నేలల్లో వేసేసి బాగా పిసికేస్తే విత్తనాల వరకు మిగులుతాయి. వాటిని కాస్త ఎండబెట్టి తర్వాత నిల్వ చేసుకో. ఏదేమైనా ఒకవేళ కుదరకపోయినా సరాసరి ఎండబెట్టినా కూడా బాగా ఎండితే గనక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఉన్నటువంటి ఈ వేప గింజల్ని కానీ వేప గింజల లోపల ఉన్నటువంటి పప్పుల్ని కానీ మనము పంటల మీద వచ్చేటువంటి రకరకాల పురుగుల నియంత్రణలో చక్కగా వాడుకోవచ్చు. వేప సంబంధించిన వాటిల్లో మామూలుగా మనం వేప ఆకులను కూడా ధాన్యాల్లో మరి కలిపేసి పెడితే పురుగు పుట్ట పట్టకుండా ఉంటుంది అంటారు. ఏదేమైనా మనం వేప నూనెని కానీ వేప పప్పు ద్రావణాన్ని కానీ వేప కషాయం తయారు చేసుకోవడానికి వాడుకొని చక్కగా ఈ పురుగు నియంత్రణకి వాడుకోవచ్చు. అలాగే వేప పిండిని కూడా మన నేలలో కలుపుతూ ఉంటాం. నులిపురుగులు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవడానికి మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఇక్కడ ముఖ్యంగా ఎలా ఉపయోగపడుతుంది అనేది గమనిస్తే, సాధారణంగానే చేదు ఉంటుంది కాబట్టి చేదు వాసన కూడా వస్తుంటుంది. పంట మీద మనము మొదటి దశలో పురుగు వస్తుంది, గుడ్లు పెడుతుంది, పిల్ల పురుగులు బయటకు వచ్చాయి అనేటువంటి సమయంలో ఈ వేప సంబంధించినటువంటి కషాయాన్ని కనుక మనం పిచికారీ చేస్తే ఆ వేప చేదు వాసన బయటికి రావడం

0: రావటం వలన ఆ తల్లి రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి పంట మీద ఎప్పుడైతే తిరుగులాడుతూ ఉంటాయో, ఈ చేదు వాసన వచ్చినప్పుడు ఆ పంట మీదకొచ్చి పురుగు గుడ్డు పెట్టడానికి ఇష్టపడదు. ఎందుకు ఇష్టపడదు? ఈ చేదు వాసన ఉంది కాబట్టి. ఒకవేళ అది గుడ్డు వేడితే, గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్లకి చేదు వాసన ఉంటే ఆహారం తినలేదు కాబట్టి అక్కడ పెడితే దానికి ఆహారం దొరకదు అనే ఉద్దేశంతో ఎక్కడ మంచి ఆకులు దొరుకుతాయి, ఎక్కడ ఎలాంటి చేదు వాసన లేకుండా ఉందని చూసుకుని అక్కడికి వెళ్ళి పెడుతుంది. అందుకనే మనం మన పంటలో మొదటి దశలో ఈ వేప సంబంధించినటువంటి కషాయాలను కానీ వేప నూనెను కానీ మనం అప్పుడప్పుడు పిచికారీ చేస్తే, 15 రోజులకు ఒకసారి అట్లా పిచికారీ చేస్తే ఆ చేదు వాసన ప్రభావం అనేది మన పంటని కాపాడుతుంది. అలాగే అప్పటికే ఏదన్నా గుడ్లు పెట్టున్నా, లేకపోతే అప్పటికే పిల్ల పురుగులు అప్పుడప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చినా, ఈ వేప సంబంధించినటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి వేప నూనెలో కానీ వేప పప్పులో కానీ ఉన్నటువంటి అజారడిక్టం అనేటువంటి రసాయన ప్రభావం వల్ల ఈ పురుగులు కానీ గుడ్లు కానీ చనిపోతాయి. గుడ్లు అయితే మురిగిపోతాయి, ఈ చిన్న చిన్న పురుగులు ఆ ప్రభావానికి చనిపోతాయి. ఇక్కడ మనకి ఈ అజారడిక్టం ఉన్నటువంటి ఈ వేప నూనె రకరకాల గాఢతలతోటి మనకు బయట దొరుకుతుంది. 3000 ppm, లేకపోతే 10000 ppm, 15000 ppm, పంటను బట్టి, గాఢత అవసరాన్ని బట్టి మనకు శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మామూలు నూనె కూడా, వేప నూనె కూడా గానుగుల దగ్గర దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని అయినా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే అది సరాసరి పిచికారీ చేసుకునేటప్పుడు మటుకు కాస్త ఈ సబ్బు నీళ్లు కాస్త కలుపుకొని పిచికారీ చేస్తే ఆకుల మీద ఈ నూనె ఆగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము వేప సంబంధించినటువంటి కషాయాలని కానీ వాటిని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మనము సాధారణంగా ప్రకృతి వ్యవసాయంలో పాటించేటువంటి ఈ సస్యరక్షణలో భాగంగా వేపల్ని ఉపయోగించడంతో పాటుగా మామూలు పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అనవసరంగా రసాయనాలు వాడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇది వాడాలి. మామూలుగా సమగ్ర సస్యరక్షణ అని చెప్తారు మన వాళ్ళు, శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ. సమగ్ర సస్యరక్షణ అంటే ఏమిటి? మనము ఈ మంచి రకాలను ఎన్నుకోవటము, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటము, భూమిని లోతుగా దున్నుకొని ఎండకు అది గురయ్యేటట్టుగా చూస్తే లోపలన పురుగు పుట్ర చనిపోవటము, ఆ తర్వాత సరైనటువంటి సేద్య పద్ధతులు పాటించడము, భౌతిక పద్ధతుల్లో కూడా పురుగును ఏరివేయటము, అలాగే ఈ జీవనియంత్రణ పద్ధతులు వాడటము. జీవనియంత్రణ పద్ధతుల్లో ఈ ట్రైకోగ్రామ అట్టలు వాడటం కానీ, వేప కషాయాల్ని మరి వాడుకోవటం కానీ, లేకపోతే మనకి ఎన్పి వైరస్ ద్రావణాన్ని వాడుకోవటం కానీ, అలాగే మనకున్నటువంటి బీటీ మందులు వాడుకోవటం కానీ, సూడోమోనస్ లాంటి మందులను వాడుకోవటం కానీ, తెగుళ్ళ నియంత్రణకు ట్రైకోడర్మా విరిడి లాంటిది వాడుకోవటం కానీ, ఇలా అన్నీ వాడుకోవడంతో పాటుగా మనం వేప సంబంధించినవి కూడా ఖచ్చితంగా వాడుకుంటూ పోతే మనకి సులువుగా సస్యరక్షణ చర్యలు చేపట్టచ్చు. వేపది ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే సులువుగా దొరికేటువంటిది, ఖర్చు లేనిది, మన ఇళ్ల దగ్గరే చేసుకోదగ్గది. వేప కషాయం చేసుకోవటం సులువు, వేప నూనె వాడుకోవటం సులువు. వేప కషాయం ఏముంది? ఈ గింజలన్నింటినీ కూడా తొక్కేసి ఎకరాకు ఒక 15 కిలోలు మనం విత్తనాలు వాడతాం, అదే పప్పు వాడితే 5 కిలోలు సరిపోద్ది. వీటన్నిటిని కూడా నీళ్ల బాగా ఎండినటువంటి వీటినన్నీ తీసుకొని బాగా రుబ్బేసి ఒక గుడ్డలో పెట్టేసి ఈ బకెట్ నీళ్ళల్లో దాన్ని ముంచుంచుతాం ఒక రాత్రి అంతా. తర్వాత రోజు బాగా ముంచినటువంటి గుడ్డ సంచిని పైకి ఎక్కేందుకు అంటే లోపల రసం అంతా దిగుతుంది. దిగేసి మళ్ళీ అది తీసేసి మళ్ళీ మామూలు నీళ్ళు పోసి మళ్ళీ అంటాం, అట్లా మిగిలింది ఏదన్నా లోపల ఇంకా ఉంటే అది కూడా దిగుతుంది. అలా దిగిన దాన్ని మనము దాంతోపాటుగా కాస్త ఈ సబ్బు నీళ్లు సబ్బు పొడి కలుపుకొని దాన్ని పిచికారీ చేసుకోవటం వాడతాం. ఒక ఎకరాకు 15 కిలోలు వేప గింజలు అవసరం వస్తాయి. దీన్ని మనం 50 నుంచి 60 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ వేపది ఏదైనా పిచికారీ చేసుకునేటప్పుడు పొద్దున పొద్దున కానీ రాత్రి కానీ పిచికారీ చేసుకుంటాం. ఎందుకంటే ఎండ ప్రభావం వల్ల ఇది పాడైపోకుండా ఉండటం కోసం. ఏ జీవం ఉన్నటువంటి పదార్థానైనా పిచికారీ చేసుకునేటప్పుడు చల్లటి సమయాల్లో పిచికారీ చేసుకోవటం అనేది ఉపయోగకరం. ఇలా చేసుకున్నట్లయితే కనుక 1-2 రకాల పురుగుల నియంత్రణ కాదు, రకరకాల పురుగుల నియంత్రణ, 100 నుంచి 150 దాకా రకరకాల పురుగులు నియంత్రించడానికి ఈ వేప సంబంధించిన ఉపయోగపడతాయని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అన్ని రకాలకి వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి. వేప గింజలు సేకరించుకున్న వాళ్ళకి ఉపయోగమే. ఒకవేళ అది లేకపోయినా మార్కెట్లో దొరికేటటువంటి ఈ వేప నూనె సంబంధించినటువంటి అజారడిక్టం మందులు రకరకాల పేర్లతో దొరుకుతున్నాయి ఇప్పుడు. వాటిని తెచ్చుకొని తక్కువ ఖరీదుతో అయిపోయింది అదైతే, వాటిని తెచ్చుకొని కూడా మనం నియంత్రించుకొని వాడుకోవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కానీ

కార్యక్రమంలో సాగులో వేప వాడుక అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు రైతులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఉభయ గోదావరి మరియు ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లెలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన లేదు.

0: సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
2: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
3: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంతిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసు

0: కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్తంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
1: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చంద్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరే ఆయోజిత సమారోహే ప్రధానమంత్రి 35,000 కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షా అధిగ్రహణ పరిషద ఏక మహతీ గోష్ఠీ సమాయోజిత. రక్షామంత్రిణా రాజనాథ సింహేన 10,000,000,000 కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః, వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచితా. మంత్రిణః నందగోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని యాత్రివాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. 75 మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్కః అతీవ సుగమః సేత్స్యతి. ఉత్తరప్రదేశే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి. అనేన 25 మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తమకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ ప్రశాసనేన విద్యాలయానాం అవకాశః ఘోషితః. ప్రశాసనీయ అధికారిణశ్చ ఆపదుద్ధార కార్యాయ నియోజితాః. భారత్ లగ్జెంబర్గ్ ఆర్థిక సంబంధాన్ నూతనాం ఔన్నత్యం నయన్ వాణిజ్య మంత్రి పీయూష గోయలః లగ్జెంబర్గ్ ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటెల్ ఇత్యనేన సహ మంత్రణాం అకరోత్. ద్వయోః నేత్రోః సంభాషణే లాజిస్టిక్స్ అపశిష్ట ప్రబంధన క్షేత్రేషు సంయుక్త ప్రకల్పానాం ఆరంభాయ సహమతిః సంజాతా యేన ఉభయతః వాణిజ్యిక సంపదాం విస్తారః సంభవిష్యతి. నవదెహల్యాం ఆయోజ్యమానం బ్రిక్స్ సమ్మేళనం భారతీరాన సంబంధానాం కృతే నూతన దృష్టిం ప్రదాస్యతి. ఇరాన విదేశమంత్రాలయస్య ప్రవక్తా ఇస్మాయిల్ బగాయ్ అబ్రవీత్ యత్ రాష్ట్రపతిః పెజెష్కియన్ భారత ప్రవాసే ద్విపక్షీయ వ్యాపారం వర్ధయితుం మహతీం రణనీతిం రచయిష్యతి. అనేన బహుపక్షీయ వార్తామాధ్యమేన మధ్యపూర్వక్షేత్రే శాంతిః సహకారశ్చ సంవర్ధిష్యతే. దక్షిణ లెబనాన్ ఇత్యస్య ఏకస్మిన్ గ్రామే ఇజ్రాయిల్ దేశస్య వాయవ్యాక్రమణే 12 జనాః మృత్యుముపగతాః. రాత్రౌ కఫర్ రుమానే ఇత్యత్ర ఆవాసీయ గృహే ఆక్రమణానంతరం 2 బాలకౌ 4 మహిళాః సమేత్య 11 జనాః మృత్యుముపగతాః. వాహనస్య ఉపరి ద్వితీయేన ప్రహార

0: रूपेण एकः पराचिकित्सकः अम्रियत। इज़्रालीयसेना अवदत् यत् देशस्य अधिकृतक्षेत्रे सैनिकानामुपरि ड्रोन् आक्रमणस्य प्रतिकाररूपेण ईरान् समर्थितस्य सशस्त्रसमूहस्य हिज़्बुल्लाह इत्यस्य मूलसौकर्याणि, स्थलानि अपि च शस्त्राणां स्थानान्तरणं कुर्वन्तः नैके आतंकिनः आक्रान्ताः। भारतीय पारंपरिक क्रीडा क्षेत्रे नूतन इतिहासः रचितः। किर्गिस्ताने संधिपत्रे हस्ताक्षरं विधाय भारते विश्व बेल्ट मल्लयुद्ध स्पर्धायाः मार्गः प्रशस्तः कृतः। अस्यां स्पर्धायां नागा मल्लकला जागतिक मञ्चे स्वकौशलं दर्शयिष्यन्ति, येन भारतीय क्रीडकानां उत्साहः द्विगुणितः भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అంశంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తెలుగు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం ప్రఖ్యాత భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, నేటి మాట అనంతరం పుస్తక సమీక్ష, తెలుగులో చాటుపద్యాలు అనే అంశంపై డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం భక్తి సంగీతం వింటారు. కుమారి ఎడవల్లి భావన పాడిన భక్తి గీతాలు వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం వింటారు. ఇందులో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంశాల ఆధారిత చిత్రగీతాలు వింటారు. 9:00 పాటల పల్లకి కార్యక్రమం వింటారు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. అనంతరం 11:00 మధురిమ కార్యక్రమం వింటారు. 11:30 ఏకచిత్రగానం, ఒకే సినిమాలో పాటలన్నిటితో పాటు ఆ చిత్ర విశేషాలు తెలుసుకుంటారు. 12:10 మధుమంజరి, 12:40 సంధ్యారాగం, శ్రీమతి పి పద్మజవాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతాలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి కార్యక్రమం వింటారు. ఈనాటి అంశం అక్షరజ్యోతి అనే అంశంపై డి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో బృందావనం సీను నుండి శ్రీకృష్ణుని పాత్ర, శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. ఈ మధ్యాహ్నం 3:00 మధురమే సుధాగానం, భారతదేశంలో వివిధ కళలు, సాంప్రదాయాలు, భాషలు ఈ అంశాల ఆధారిత వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. 3:30 ఎన్సీఈఆర్టి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4:00 సరదాగా కాసేపు శ్రోతలతో వివిధ అంశాల్లో జరిగే చర్చ కార్యక్రమంలో శ్రోతలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:30 మా పదం మీ భావం, ఈ కార్యక్రమంలో మీకు ముందుగా ఇవ్వబడిన పదం ఆధారంగా మీ భావాలను కవిత్వాల రూపంలో మాతో పంచుకోవచ్చు. 5:55 ఎంప్లాయ్మెంట్ న్యూస్ వింటారు. 6:30 మిక్స్డ్ మస్తీ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్, 9వ జాతీయ పోషణ మహోత్సవం సందర్భంగా జాతీయ పోషణ మహోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక పరిచయ కార్యక్రమం వింటారు. అతిథి ICDSPD శ్రీమతి పి విజయ.

గారు, పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం కర్నూలు ఆకాశవాణి కేంద్ర సమర్పణలో వింటారు. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం, 9:30 స్వరమాలిక. ఇవి ఈనాటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా, హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా, ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామీలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను

0: ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. లగ్జంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లగ్జంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య, వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సాంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిం, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్

0: డాక్టర్ సైమన్ హేక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఉదయ సమీరాలు. మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట. అక్షరం ఒక ఆయుధం, అక్షరాస్యత ఒక వెలుగు, విద్య మన జీవితానికి దారి చూపించే దీపం. ఏమంటారు, నిజమే కదా? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 అంటే ఇదే రోజున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత ప్రాధాన్యత తెలియజేయడం, అంటే ప్రతి ఒక్కరికి చదవటం రాయడం వంటి ప్రాథమిక విద్య అందించేలా ఎంకరేజ్ చేయడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి 1965 ఇరాన్లో టెహరాన్లో జరిగిన ప్రపంచ విద్యా మంత్రుల సమావేశంలో ఈ రోజున ఒకటి సెలబ్రేట్ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చిందంట. అయితే ఆ తర్వాత యునెస్కో 1966 సెప్టెంబర్ 8 అంటే ఈ రోజున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించిందంట. మరి ఆ సంవత్సరం నుంచి ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఈరోజు జనరల్గా జనాలకి అక్షరాస్యత మీద అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అక్షరాస్యత అంటే కేవలం చదవడం రాయడం మాత్రమేనా? కాదు కదా. అక్షరాస్యత అంటే మన హక్కుల్ని తెలుసుకోవటం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం, మన జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా. చదువుంటేనే కదా ఇవన్నీ మనం కరెక్ట్గా చేయగలం. అండ్ మన చుట్టూ చాలామంది చదవడం రాయడం రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మన వంతు ఏదో ఒకటి ట్రై చేసి వీలున్నప్పుడల్లా వాళ్ళకి ఎంతో కొంత అక్షరాలను నేర్పిద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తి చదువుకుంటే అతని జీవితం మారుతుంది, అదే ఒక కుటుంబం చదువుకుంటే వాళ్ళ తరం మొత్తం మారుతుంది, అదే మొత్తం సమాజం చదువుకుంటే దేశ భవిష్యత్తే మారుతుంది. సో అందరికీ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం శుభాకాంక్షలు.

మరి ఇదే రోజు తెలుగు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి. మనం ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేయడం వేరు, కానీ అదే పుస్తకం మనల్ని ఆలోచింపజేయడం ఇంకా వేరు. అలాంటి ఆలోచనలు మనలో కలిగించేలా రచనలు చేశారు త్రిపురనేని గోపీచంద్ గారు. మరి ఈరోజు ఆయన జయంతి, మరి ఆయన గురించి మనలో ఎంతమందికి తెలుసు గుర్తు చేసుకుందాం ఒకసారి ఆయన కోసం. 1910లో కృష్ణా జిల్లాలో జన్మించారు గోపీచంద్ గారు. ఇతను ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. చిన్నప్పటి నుంచి ఆయన ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉండేవంట. రచయితగా, నవల రచయితగా, కథకుడిగా, వ్యాసకర్తగా తెలుగు సాహిత్యానికి ఎన్నో విలువైన రచనలు అందించారు. ఆయన రచనలో మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, సమాజంలో సమస్యలు. అందుకే ఆయన రచనలు చదువుతుంటే ఇదొక కథలో పాత్ర గురించి కాదు, మన గురించే అనే ఆలోచన మనలో కలుగుతుంది. మరి ఆయన రచనలో అత్యంత ప్రసిద్ధి చెందింది అసమర్థుని జీవనయాత్ర. మరి దాంతోపాటు మెరుపుల మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ వంటి రచనలు కూడా ఆయన సాహితీ ప్రతిభకు అర్థం పట్టాయి. ఇంకా 1962 నవంబర్ 2న గోపీచంద్ గారు మనకు దూరమైన ఆయన అక్షరాలు మాత్రం ఈ రోజుకి మన మధ్యనే ఉన్నాయి. కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి, కానీ మనిషి మనస్సును అర్థం చేసుకునే గొప్ప రచనలు మాత్రం ఎప్పటికీ పాతపడవు. మరి త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా మనసారా ఆయన్ని స్మరించుకుందాం.

మరి ఇదే రోజు ప్రఖ్యాత భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే గారి జయంతి. కొన్ని స్వరాలు కేవలం చెవులకి తాకుతాయి, మరికొన్ని మాత్రం మనసును తాకుతాయి. అలాంటి మధురమైన స్వరం ఆశా భోస్లే గారిది. మరి భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని గారు ఈరోజు జన్మించారన్నమాట. మరి ఆశా భోస్లే గారు 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలో సాంగ్లి ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్, ఇతను కూడా ప్రముఖ సంగీత కళాకారులు. చిన్నప్పటి నుంచి సంగీత వాతావరణంలో పెరిగిన ఆశా భోస్లే గారు గంట చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారంట. మరి సినీ సంగీతంలో ఫస్ట్ కొన్ని రోజులు కొన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన ప్రతిభను నమ్ముకుంటూ ముందుకు సాగారంట. తన ప్రత్యేకమైన గొంతు, చలాకీతనం, పాటలతో భావాన్ని అందంగా పలికించే విధంగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇంకా హిందీతో పాటు తెలుగు, మరాఠీ, బెంగాలీ, తమిళం, గుజరాతీ, పంజాబీ వంటి అనేక భాషల్లో పాటలు పాడారు. అవి ప్రేమ పాటలు కావచ్చు, విషాద గీతాలు కావచ్చు, లేక చిలిపి పాటలు కావచ్చు, ఏమైనా సరే తన శైలిలో పాట పాడి ఆకట్టుకుంటారు ఆమె. మరి ఆమె ప్రతిభకు గుర్తింపుగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మవిభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు లభించాయి. అత్యధిక సంఖ్యలో పాటలు రికార్డ్ చేసిన గాయనిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఆమె పేరు మీద నమోదయ్యింది. మరి ఇవి ఆమె జీవిత విశేషాలు.

0: మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో తదుపరి అంశంగా పుస్తక సమీక్ష, తెలుగులో చాటుపద్యాలు అనే అంశంపై డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం వింటారు.
1: తెలుగులో

కాటుపద్యములు. కవితాలోకంలో సద్యోయవ్వనంతో పుట్టే ఏకైక పద్యం చాటువు. చాటువు అనే పదానికి ప్రియమైన మాట అని అర్థం. పాతాళగంగ పైకి ఉబికినట్లు కవి హృదయం నుండి సద్యస్ఫూర్తితో ఆసువుగా వెలువడే ముక్తకాలు. అవి అతని తాత్కాలిక హృదయానుభూతికి స్పందనలు. చాటుపద్యాలు స్వయం సంపూర్ణాలు. వాక్యం రసాత్మకం కావ్యం అని విశ్వనాథుడు చెప్పినట్లు ఒక్కొక్క చాటువు ఒక్కొక్క కావ్యంతో సమానమే. లోకుల రసనలే రాసిన ఆకులుగా నుండినట్టివి అవియే కైతల్ అనిపించుకున్న చాటువులు రసజ్ఞుల హృదయస్థాలై వేల సంవత్సరాలు చిరంజీవాలై వారి నాలుక తుదలపై నాట్యం చేస్తూ వర్ధిల్లుతూ ఉన్నాయి. సర్వసమర్థుడైన కవి చెప్పిన చాటుపద్యం ఒక అమృత రసగుళిక అవుతుంది. ఆ రససిద్ధ వాక్చర్య శ్రోతల్ని రసార్ణవంలో వలలాడిస్తుంది. వారి మనస్సులకు గిలిగింతలు పెడుతుంది. ఆనందానుభూతిని కలిగిస్తుంది. కావ్యానందాన్ని బ్రహ్మానంద సదృశ్యం అన్నారు. అందుకే సుకవితా యజ్ఞస్తి రాజ్యేన కిం, చక్కని కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు అన్నారు. చాటువులు కావ్యాల్లా కాకుండా లఘురూపాలే అయినప్పటికీ కావ్య భాగాల్ని చదివినప్పుడు కలిగే ఆనందం కలుగుతుంది. చాటువు అల్పాక్షరముల అనల్పార్థ రచనలన్నట్లు ఆ కొలదిలోనే ఆనందం అందిస్తుంది. కావ్యం నాయకుని విరహాన్ని అనేక ప్రబంధాల్లో ప్రబంధకవి వ్రాయగా, చాటుకవి

విద్యాసేతు అని వ్రాసింది ఒక పద్యమే అయినా పఠితకు ఆనందమివ్వడం లేదా? చాటువును బట్టి కవిత్వం యొక్క పుట్టుక నిరూపింపబడుతుంది. ఆదికవి వాల్మీకి నోట వెలువడిన మానిషాద ప్రతిష్ట అన్న శ్లోకం ఒక విధంగా చాటువే అనవచ్చు. కామ సమ్మోహిత క్రౌంచఘాతమునకు వగచి నీ చాటుకవి చెంచువానికి నిసే అని శృంగార నైషధకర్త శ్రీనాథుడు దశావతార వర్ణంలో నలుని నోట చెప్పించాడు. కాబట్టి కవిత్వం ప్రారంభింపబడింది చాటువుతోనే. ఆయా సంఘటనల్లో కవుల హృదయాలు స్పందించినప్పుడు ఆ స్పందన యొక్క అక్షర రూపం చాటు అవుతుంది. కోపించినప్పుడు, కలహించినప్పుడు, దూషించినప్పుడు, భూషించినప్పుడు, సౌందర్యాన్ని ఆరాధించినప్పుడు, దాతలచే సత్కరింపబడినప్పుడు, చేత్కరించినప్పుడు చాటువు వరద గోదావరిలా పరవళ్ళు తొక్కి ప్రవహిస్తుంది. అప్పుడు కవికి పెద్దనగారు చెప్పినట్లు నిరుపహతి స్థలాలు, కప్పురపు విడాలు, ఇంపైన భోజనం, ఉయ్యల మంచాలు అక్కర్లేదు. ఆంధ్రకవుల స్వచ్ఛంద కవితా ప్రతిభకు సర్వతంత్ర స్వతంత్ర ప్రతిపత్తికి తెలుగు చాటువులు నికషోపలం. తెలుగు చాటువులు ఆపాత మధురాలు, ఆలోచనామృతాలు. అట్టి ఈ చాటుపద్యాల్ని సారస్వత పరిశోధకులు, పండిత ప్రకాండులు, సాహిత్యోద్ధారకులైన సర్వశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి, దేపాల పిచ్చయ్య శాస్త్రి, సిపి బ్రౌన్ ప్రభృతులు సేకరించి గ్రంథరూపంలో జాతికి అందించి చిరస్మరణీయులయ్యారు. చాటువుల్ని అనేక విధాలుగా విభజించవచ్చు. కవులు తమను తాము ప్రశంసించుకున్నవి, మీసముల పెంపకానికి ఆక్షేపణగా తిరుపతి వెంకట కవుల ప్రత్యుత్తరం వారి గొప్పతనాన్ని వ్యక్తం చేస్తున్నది. దోసమటం చిరింగియును దుందుడు కొప్పగా పెంచినారము ఈ మీసము,

మీసము తీసి మీ పద సమీపమున తలలు చిమ్రొక్కమే. సంస్కృతాంధ్రాల్లో మహాకవులు కావడం వల్ల వీరు అనేక సన్మానాలు పొందారు. హాస్యం కుంటికోణంగితనం కలిగిన చాటువులు. కుంటికోణంగితనానికి ఉదాహరణ, ప్రభువులందరినీ అత్యయోక్తులతో వర్ణించడం చూచి తిరుమల రాయలు తన్ను కూడా స్వభావోక్తిపూర్వకంగా వర్ణించమన్నాడట.

దాని కొంటెగా రామకృష్ణుడు అతన్నిట్లు వర్ణించాడట. అన్నాతిగూడ హరుడవు అన్నాతింకూడకున్న అసురగురుండవు అన్నా తిరుమలరాయా కన్నొక్కటి లేదు కాని కంతుడగావే. తిరుమలరాయా, నీ భార్యతో కలిసి ఉంటే త్రినేత్రుడైన ఆ ఈశ్వరుడవే, ఒంటరిగా ఉంటే ఆ శుక్రాచార్యుడవే, నీకు ఒక్క కన్ను లేదు గాని మన్మధుడవే అని చెప్పాడు. వికటకవి అయిన రామకృష్ణుని చాటువుల్లో హాస్యం కొంటె కోనంగితనం పాలు హెచ్చు. శృంగార రసభరితమైన చాటువుల్లో తెనాలి రామకృష్ణునిగా చెప్పబడుచున్న ఈ పద్యం మిక్కిలి ప్రసిద్ధం. వరబింబాధరమున్ పయోధరములున్ వక్త్రాలకంబుల్ మనోహరలోలాక్షులు చూపక అవలి.

ఏకే గంగకు అద్దరి మేలు ఇద్దరి కీడును కలదే ఉద్యద్రాజ బింబాననా. రాజులు దాతలు మున్నగు వారిని ప్రశంసిస్తూ చెప్పిన చాటువులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. సింగభూపాల్ని ప్రశంసిస్తూ శ్రీనాథుడు చెప్పిన ఈ చాటువు ప్రసిద్ధం. సర్వజ్ఞనామధేయము శర్వునకే రావు సింగజనపాలునకే ఉర్వించెల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. రెడ్డిరాజులకు ఈ శత్రుప్రభు ప్రశంస కిట్టక శ్రీనాథుని ప్రశ్నించినప్పుడు సింగజనపాలునకు ఏయుర్వింజెల్లును అని అంటినని కాకువుతో సమర్థించి రెడ్డి ప్రభువుల్ని తృప్తిపరిచాడట. చిత్ర చమత్కార భరితమైన చాటువులు కొన్ని. ప్రశ్నోత్తరైక చాటువులు చూడండి. ఎవరో అడిదము సూరకవిని పరిచయార్థం ప్రశ్నింపగా కవి జవాబిచ్చాడు. ఊరెయ్యది చీపురుపలే పేరో సూరకవి ఇంటి పేరు అడిదమువార్ మీ రాజు విజయరామ మహారాజు అతడేమి సరసుడా భోజుడయా. ఇక చమత్కార భరితమైన వానికి ఉదాహరణ వినండి. శివురద్రిని శయనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవక్షుండు అవిరళముగా శేషునిపై పవళించుట నల్లి బాధ పడలేక సుమి. దేశాటనం చేస్తూ కవులు చెప్పిన చాటువులు కోకొల్లలు. అందు శ్రీనాథుని అని చెప్పబడినవి లెక్కకు మిక్కిలి. పలనాటి సేమకు వెళ్లినప్పుడు చెప్పిన ఈ చాటువు కడు ప్రసిద్ధం. పలనాటి సేమలో ప్రవేశించిన శ్రీనాథునికి దప్పిక కలిగిందట. నూతిలో నీరు పాతాళానికి ఉందట. అప్పుడు సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకు ఇద్దరండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలు అనే పద్యం చెప్పగా నూతులో నీరు పైకి వచ్చిందట. ఆ నీటిని త్రాగి దప్పిక తీర్చుకున్నాడట. చిన్న చిన్న రాళ్ళు జొన్నకలి జొన్నయంబలి అంగడి ఊరలేదు రసికుడు పోవడు పలనాడు ఇత్యాది పద్యాలు శ్రీనాథుడు పలనాటి సేమను దర్శించినప్పుడు చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్నాయి. ఇష్టం లేని ఆహార విహారాదులకు కష్టపడి చెప్పిన చాటువులు చాలా ప్రచారంలో ఉన్నాయి. కర్ణాటక రాజ్యంలో శ్రీనాథకవికి రాజదర్శనం ఆలస్యం కాగా తన కష్టాల్ని కన్నడ రాజ్యలక్ష్మితో ఇలా వెళ్లబోసుకున్నాడు. కుల్లాయుంచితి కో

అని కృష్ణుణ్ణి, రేనాటి జొన్న మెతుకులు తినలేక పురహారా అని శివుణ్ణి తినమని శ్రీనాథుడు సవాలు చేశాడు. కవులు రాజాస్థానాల్లో కవితాగోష్ఠుల్లో పూరించిన అనేక సమస్యాపూరణ పద్యాలు తెలుగునాట చాటువులుగా ప్రజల నాలుకలపై నర్తిస్తూ ఉన్నాయి.

0: చెన్. యాచక కవుల తిట్టుచాటువులు కొన్ని దేశంలో వాడుకలో ఉన్నాయి. బ్రహ్మ ఆలి అయిన సరస్వతీదేవి దయ వల్ల కవితలల్లగలిగిన కవి ఒకడు ఆమె పుస్తులు తెంపడానికి సాహసించాడు. ఇందుకు కారణం, ఆమె మగడు అంటే బ్రహ్మదేవుడు ధనం ఒకనికిచ్చి దాతృత్వ బుద్ధి వేరొకనికిచ్చి సృష్టించడమే. చూడండి, విత్తమొకనికిచ్చి వితరణ భరణంపు చిత్తమొకనికిచ్చి చరచినాడు బ్రహ్మాలిత్రాడు బండిరేవున త్రంచ రెండు ఒకనికీక బండు చేసే అంటాడు. ఇవియే కాక వేములవాడ భీమకవి మొదలు కవుల శాపానుగ్రహ సంబంధమైనవి, లక్షణకర్తలు తమ తమ గ్రంథాల్లో ఉద్ధరించినవి, రావే మానిని కావవే తరుణి సంరక్షింపు చంద్రానన ఇత్యాది అనుకరణ చాటువులు ఎన్నో ఎన్నెన్నో తెనుగునాట ప్రచారంలో ఉన్నాయి. చాటువులు చరిత్రకు మణిముకురాలు. సమకాలీన చారిత్రక సాంఘికాది విషయాలు అత్యంత స్పష్టంగా తెలుగు చాటువుల్లో మనం దర్శింపగలుగుతున్నాం. లోకుల రసనెల రాసిన ఆకులుగా నుండినట్టివి ఈ చాటు పద్యాలు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగునాట చిరంజీవాలై వర్ధిల్లుతూ ఉంటాయి.
1: పుస్తక సమీక్ష. తెలుగులో చాటుపద్యాలు అనే అంశంపై డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం విన్నారు. భక్తి సంగీతం వింటారు. కుమారి ఎడవల్లి భావన పాడిన భక్తి గీతాలు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు.

కళ్యాణి రాగంలో శ్రీ అచ్యుతన్న గోపాలశర్మ రచనలో బిరాన ననుబ్రోవ విన్నారు. పాహి నారాయణ ఆనందభైరవి రాగం ఆదితాళం శ్రీ కైవారం శ్రీయోగి నారాయణ రచన.

మీరింతవరకు భక్తి సంగీతం విన్నారు. కుమారి యడవల్లి భావన పాడిన భక్తి గీతాలు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

హలో, గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నేను సౌజన్య. మనందరికీ కాలేజ్ టైంలో ఒక ఫ్రెండ్ ఉంటారు. ఎలాంటిదంటే, మనం ప్రతీది చెప్పుకుంటాం, మన లైఫ్లో ఏం జరిగినా వాళ్ళకి పక్కా తెలుస్తుంది. బట్ ఆఫ్టర్ చదువు అయిపోయిన తర్వాత లేదా జాబ్లో బిజీగా ఉండో ఆ ఫ్రెండ్కి కొంచెం దూరం ఉంటాం. అవునా కదా? మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నారా? బట్ ఈవెన్ ఎప్పుడైనా కలిసినా మాట్లాడినా మాత్రం ఆ వైబ్ అస్సలు తగ్గదు, అలానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి ఫ్రెండ్ ఉంటే ఈరోజు ఒక్క కాల్ చేయండి, మీ డే ఎలా గడిచిందో చూడండి. ఈ టైంలో మనం ఉన్నాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అంటూ, మరి వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం కాన్సెప్ట్తో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీ అయినా? మరి దానికంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్, ఎవడి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి సెంథిల్ అండ్ రిషిత వాయిస్లో.

0: జనరల్గా మనకి చాలామంది చెప్పేది ఏంటి, మార్నింగ్ కొంచెం వాకింగ్ చేయండి లేదా ఎక్సర్సైజ్ చేయండి, ఇది చాలా మంచిది వెయిట్ లాస్కి కానీ లేదంటే హార్ట్కి కానీ చాలా మంచిది చేయండి అంటారు. బట్ వీటి వల్ల ఓన్లీ దీనికేనా లేదంటే ఒక బోన్స్కి కూడా ఏదైనా మంచి జరుగుతుంది అనే డౌట్ నాకు వచ్చిందనమాట. ఇది బోన్ హెల్త్కి ఇది ఎలాగా వర్క్ అవుతుంది, మన ఎక్సర్సైజ్ చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ అనే డౌట్ వచ్చింది. సర్లే ఈ డౌట్ని మన ఒక స్పెషలిస్ట్ దగ్గర అడిగితే ఎలా ఉంటుంది అనిపించి డాక్టర్ పవన్ తేజ దువ్వాడ గారిని అడిగాను. తను ఆర్థోపెడిక్ సర్జన్, తను ఏమంటున్నారో తన మాటల్లోనే విందాం.
1: రోజు ఖచ్చితంగా మనం 20 నుంచి 40 నిమిషాల వరకు మనం బ్రిస్క్ వాక్ అంటే కొంచెం చెమట పట్టేలా నడవాలి, లేదు అంటే ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి, లేదు అనుకుంటే ఏదో ఒక వ్యాయామం టైప్ చేయాలి. అలాంటప్పుడు మన ఎముకల్లో కాల్షియం ఎక్కువ ఉండి బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. సో ఫ్యూచర్లో ఏజ్ ఎక్కువైనప్పుడు వచ్చే ఫ్రాక్చర్ ఫ్రిజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే జస్ట్ నార్మల్గా పడిపోయినా సరే ఎముకలు విరిగిపోతాయి, అలాంటివి మనం తగ్గించగలుగుతాం.
0: ఫ్యూచర్లో చాలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ చేయాలని డాక్టర్ గారు అంటున్నారు. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. సో నేను ఇన్ని రోజులు చేయలేదు, బట్ ఖచ్చితంగా రేపటి నుంచి చేస్తాను అండ్ మీరు కూడా చేస్తారు అనుకుంటున్నాను. అండ్ రైట్ నౌ మన కోసం రన్ రన్ అంటూ ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది ఇద్దరు అమ్మాయిలతో ఫిలిం నుండి.

0: నేను స్టార్టింగ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చేవి కదా, అవి చూసినప్పుడు అనుకునేదాన్ని అరే ఇవి ఒక 2-3 ఇయర్స్ ట్రెండ్ ఉంటుంది, ఆ తర్వాత ట్రెండ్ పోతుంది, ఇది చాలా వేస్ట్ అనుకున్నాను. బట్ అది కాకుండా అదే మగ్గం వర్క్లు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లేదంటే డిజైన్స్ వచ్చాయి. బట్ ఇందుకే ఏం చూస్ చేసుకోవాలి అనేది అయితే నాకు చాలా డౌట్ ఉంది. ఎందుకంటే అప్పుల్లో మనం వాడేవి ఒక కైండ్ ఆఫ్ మగ్గం వర్క్లు, ఇప్పుడు ఇటుటో వచ్చి ఇది ఏం బాగుంటుంది మనకు ఒక డౌట్ కూడా క్రియేట్ అయింది. సో ఇందుకీ ప్రజెంట్ మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఎలాంటి స్టైల్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్న డిజైనర్ చాందిని చౌదరి ఏం చెప్తున్నారో విందాం.
1: హలో అండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామా? ఫస్ట్ ఏంటి అంటే హెవీ నెక్ లైన్ అనమాట, అంటే బోట్ నెక్ కానీ, స్వీట్ హార్ట్ నెక్ కానీ, డీప్ నెక్స్ కానీ నెక్ లైన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ఎలా చుట్టూ అనమాట, నెక్ డిజైన్ చుట్టూ జర్డోసీ వర్క్ ఆర్ కుందన్స్ కానీ, పర్ల్స్తో కానీ, స్టోన్స్తో కానీ హెవీగా స్టైల్ చేస్తున్నారు. నెక్స్ట్ స్లీవ్స్ అనేవి హైలైట్ చేస్తున్నారు, ఎల్బో లెంత్ కానీ ఫుల్ స్లీవ్స్కి షీట్ నెట్ మీద హెవీ వర్క్ ఉంటుంది. దానికి బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని స్లీవ్ ఎండ్స్కి కూడా టజిల్స్ అనేవి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ డిజైన్, ఇదనమాట షీట్ నెట్ ప్లస్ మగ్గం కాంబో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్రంట్ మినిమల్గా ఉండి బ్యాక్ హెవీగా ఉండాలి, ఎస్పెషల్లీ వెడ్డింగ్ సీజన్లో ఫ్రంట్ మినిమల్ పెట్టి బ్యాక్ డిజైన్ అనేది షీర్ నెట్తో హెవీగా స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే కాంట్రాస్ట్ కలర్ అనమాట, అంటే సేమ్ కలర్ బ్లౌజ్ కాకుండా గోల్డ్ మగ్గం వర్క్ అండ్ డార్క్ షేడ్స్ ఇలాంటివన్నీ మనం ట్రై చేయొచ్చు. పట్టు శారీస్కి అంటే సాఫ్ట్ సిల్క్ కానీ, ఉప్పాడ సిల్క్ కానీ, గద్వాల్ సిల్క్ కానీ మీడియం మగ్గం వర్క్ అనేది మనం స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్ రిసెప్షన్ వైజ్ అయితే కాంట్రాస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేవి బాగుంటాయి. ప్రజెంట్ మనకి మోస్ట్ డిమాండెడ్ కలర్స్ ఏమున్నాయి, బాటిల్ గ్రీన్ ప్లస్ యాంటిక్ గోల్డ్. నెక్స్ట్ వైన్ కలర్కి మెరూన్ కానీ, మస్టర్డ్ ఎల్లో అండ్ నావీ బ్లూ ఇలాంటివి కాంట్రాస్ట్ కలర్స్ కూడా మనం స్టైల్ చేస్తే చాలా ట్రెండింగ్లో కనిపిస్తాము. ప్రజెంట్ మనకి ఎంత మినిమల్గా ఉంటేనే అంత హైలైట్ అవుతుంది. నెక్స్ట్ షీట్ డిజైన్కి, షీట్ నెట్స్కి కూడా పర్ల్ వర్క్ కానీ, కింద పూసలు

0: ఇలాంటివన్నీ యాడ్ చేస్తుంటే చాలా ట్రెండింగ్లో కనిపిస్తాం మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి.
1: ఈ డిజైన్స్ అన్ని ఫేడ్ అవుట్ అవ్వకముందే మనం ఖచ్చితంగా ట్రై చేద్దాం అండ్ మన కోసం వింపిసార ఫిలిం నుండి మోహన్ భోగరాజు సంధ్యాల వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి.

మీకు తెలుసా, మన మీద మనకుండే నమ్మకం అంట శత్రువుని భయపెడుతుందంట. అదే మన మీద మనకుండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుందంట. ఈ మాట చాణక్యులు వారు అన్నారు. నిజమే కదా? మరి బాహుబలి 2 చిత్రం నుండి కాలభైరవ వాయిస్లో ఈ శుభహిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. అయ్యో, మనం ఒక్కొక్కసారి తెలిసి చాలా మిస్టేక్స్ చేస్తాం కదా. సో ఇంతకీ ఏ మిస్టేక్, ఎవరు ఎప్పుడు ఎలా చేశారా అంటారా? ఎస్, చెప్తాను. మనం ఈ ట్రాఫిక్లో కొన్ని ఉంటాయి, అవన్నీ పాటించాలని మనకు విషయం తెలుసు. బట్ కాకపోతే మనం వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాం. ఇవి అందరికీ తెలిసినవే, లైక్ జైబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్ప మిగతా అన్నిటి దగ్గర దాటుతూ ఉంటాం, లేదంటే ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు అది నాకు అర్థం కాదు, సడన్గా పరిగెడతారు. ఎందుకు పరిగెడతారో తెలియదు. రోడ్ క్రాస్ చేయొచ్చు, మెల్లిగా చేయొచ్చు, ఒక సిగ్నల్ ఇచ్చి మేము క్రాస్ చేస్తున్నామని ఒక సిగ్నల్ ఇచ్చి క్రాస్ చేయొచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించండి, అటుకాసి వస్తున్న డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి మీరు సడన్గా పరిగెడతారు, మీరు ఫోన్లో ఎక్కడో ఉంటారు అని వాళ్ళకి తెలియదు కదా. సో రోడ్డు మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కాన్షియస్గా ఉందాము. సో గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నీ కూడా మన కోసమే కదా, మన సేఫ్టీ కోసమే కదా. సో ఖచ్చితంగా ఫాలో అవుదాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగా చెప్దాం, నెక్స్ట్ టైం నుంచైనా ఫాలో అవుతారో చూద్దాం. ఈ టైంలో మనం ఉన్నాం పాటల పల్లకి అంటూ, మరి మంచి మంచి పాటలు ఈ టైంలో వింటూ ఉంటాము. సో మీకు ఏదైనా ఒక మంచి పాట అలా వినాలి అనుకుంటున్నారా? సో ఎప్పుడు మీ అందరూ మీరే వినకుండా మీతో పాటు ఆ మంచి పాటను మాకు షేర్ చేయండి, మేము ప్లే చేస్తాం. ఇంతకీ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటారా? సింపుల్గా మా వాట్సాప్ నెంబర్ 6304767436 అనే నెంబర్కి మీరు వినాలి అనుకుంటున్న పాటను పంపించండి. వచ్చిన పాటలో బెస్ట్ సాంగ్స్ సెలెక్ట్ చేసి నేను ప్లే చేస్తాను. ఇంకెందుకు, చాలా ప్లేలిస్ట్లో మీకు మంచి మంచి సాంగ్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి పిక్ చేసి అలా పంపించండి. రైట్ నౌ మన కోసం నేను నా రాక్షసి ఫిలిం నుండి విశ్వ వాయిస్లో ఈ సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

మోస్ట్లీ 90s కిడ్స్ కి చిరంజీవి కోసం నీకు ఏం బాగా తెలుసు అంటే ఈ ఆన్సర్ చెప్తారు, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా కదా. మరి ఇందులోనూ శంకర్ దాదా MBBS అయితే చాలా మందికి పర్సనల్ ఫేవరెట్, ఎందుకంటే ఆ మిగతా వాటిలో కొంచెం సీరియస్ గా యాక్షన్ ఇవన్నీ ఉన్నా సరే శంకర్ దాదా MBBS మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ నాకు పర్టికులర్ గా శంకర్ దాదా జిందాబాద్ ఫిల్మ్ లో ఈ పాట ఉంది కదా, సినిమా చూసినప్పుడు కానీ తర్వాత కానీ ఏమనిపించలేదు, బట్ ఇయర్స్ తర్వాత ఈ పాట వింటే అబ్బా ఇంత మంచి పాట నేను ఎలా మిస్ అయ్యాను అనిపించింది. మరి అదే పాట పాటల పల్లకిలో ప్లే చేయండి, చాలా బాగుంటుంది ఈ పాట, మాకు చాలా ఇష్టమే అంటూ మెసేజ్ చేశారు చందలూరు గ్రామం నుండి చెల్లూరు సత్యబాబు, అప్పారావు లక్ష్మి, గణేష్, జ్ఞానేశ్వర్. డెఫినెట్గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. KS చిత్ర, వేణుగోపాల్ వాయిస్లో, పాటకి సాహిత్యం అందించిన వారు భాస్కర్ భట్ల, రవికుమార్.

కొన్ని టైమ్స్ మూవీ ఫుల్గా చూడకుండానా లేదంటే ఆ ట్రైలర్ చూసి ఒక ఒపీనియన్కి వచ్చేస్తాం కదా. ఎగ్జాక్ట్గా కొత్త బంగారు లోకం ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ చూసి ఓకే ఇది అందరూ చూసే సినిమా కాదు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ లేదంటే బాయ్స్ ఎక్కువ ఈ స్టూడెంట్స్కి నచ్చే సినిమానే అంత పెద్ద ఏం ఉండదు ఈ సినిమా అనుకున్నాను. బట్ ఏదైతే క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్తో ఎస్ ప్రతి ఒక్క పేరెంట్ అండ్ స్టూడెంట్ చూడాల్సిన సినిమా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చింది ఈ ఫిలిం 2008లో. మరి దిల్రాజు ప్రొడక్షన్ అంటే చాలు, అప్పటికి ఒక మంచి మార్క్ పడిపోయింది కదా. మరి ఈ సినిమాలోని చాలా పాటలు బాగుంటాయి, బట్ ఒక్క పాట అయితే మా పర్సనల్ ఫేవరెట్ అండి, ఆ పాటని మా కోసం ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు భీమిల్ నుండి పలపాల సంతోష్ కుమార్ శాంతి. డెఫినెట్గా మరి మీకోసం నిజంగా నేనే అంటూ సుహి ట్రాక్ వస్తుంది కార్తీక్ వాయిస్లో అండ్ శ్రీరామ్ పాడే రాసిన ఈ పాట.

ఆనంద్ దేవరకొండ ఈ హీరో కోసం అందరికీ తెలుసు కదా. సో ఫస్ట్ దొరసాని మూవీతో వచ్చినప్పుడు అరే పెద్ద యాక్టింగ్ ఏం చేయట్లేదు, ఓకే ఓకే అన్నట్టు ఉన్నది అని పర్ఫార్మెన్స్ అని చెప్పారు. బట్ ప్రతి ఒక్క మూవీతోని తను స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు బేబీ సినిమాతో. 2023లో వచ్చింది ఈ ఫిలిం. సాయి రాజేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలింలో తన యాక్టింగ్కి ఎంతోమంది ఫిదా అయ్యారు. అండ్ దట్టు క్లైమాక్స్లో తన ఎమోషన్స్ ఆడియన్స్ని ఎంతో మందిని ఏడిపించారు. మరి ఈ సినిమాలో పాటలు కూడా బాగుంటాయండి, సో ఏదైనా ఒక పాట ఈ ఫిలిం నుంచి ప్లే చేయండి అంటూ ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి మెసేజ్ చేశారు. డెఫినెట్గా మరి మీకోసం ఈ ఫిలిం నుండి శ్రీరామచంద్ర వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి.

జనరల్గా ప్రతి సినిమాలోని హీరో ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ని ఇమిటేట్ చేయడం, లేదంటే ఈ సినిమాలో ఒక సిచ్యువేషన్లో ఏదైనా ఒక హీరో కార్నర్లోనే చూస్తామన్నమాట సినిమాని. బట్ చాలా ఇయర్స్ తర్వాత సినిమాలో ఒక హీరోయిన్ని ఇమిటేట్ చేయడం లేదంటే తన డైలాగ్స్ చెప్పడం అనేది ఓన్లీ బొమ్మరిల్లుతోనే స్టార్ట్ అయింది. ఏమంటారు మరి ఈ సినిమాలో మోర్ ఓవర్ ఏంటి అంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఇల్ బాండ్ ఇలానే కాదు ఇలా కూడా ఉంటుంది అని ఒక డిఫరెంట్ యాంగిల్ని చూపించారు డైరెక్టర్ భాస్కర్. మరి పైగా ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఒక్కొక్క ముద్ద దిగట్లేదు నాన్నని, ఆ డైలాగ్ అయితే మన వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారంటే సినిమా వచ్చింది 2006లో, 2026 కూడా ఎన్నో మీమ్స్లో ఈ డైలాగ్స్ని యూజ్ చేస్తున్నారు. మరి ఇంత ఫేమస్ అయింది ఈ సినిమా. మరి ఈ సినిమాలోని బొమ్మను గీస్తే అనే పాట చాలా బాగుంటుంది, ఆ పాట మా కోసం ప్లే చేస్తారా అంటూ రమణారావు, అరవింద్, లక్ష్మీ ప్రసన్న, సాయి ప్రియ గార్డెన్స్, మధురవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ పాట మీకోసం వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి పాటల పల్లకి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

జనరల్గా మూవీ ఏదైనా రిలీజ్ అయితే అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ లేదంటే మ్యూజిక్ ఇవన్నీ బాగా పాపులర్ అవుతాయి, బట్ అదేంటో తెలియదు జాతిరత్నాలు ఈ ఫిలింతో మాత్రం డైరెక్టర్ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఎంతలా అంటే యాక్టర్స్ కన్నా ఇతనికే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. మరి అదేంటో తెలియదు, సినిమా అయితే చాలా బాగుంటుంది. ఒక కాన్సెప్ట్ అవేం అడగద్దు, కానీ హ్యాపీగా నవ్వుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూడండి అని ఒక మార్క్ని అయితే వేశారు. 2021లో వచ్చిన ఈ ఫిలింలోని చిట్టిని నవ్వు అంటే పాట మాకు చాలా ఇష్టమండి, రామ్ మిర్యాలా పాడారు కదా ఆ పాటని మాకు ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు మహేష్ అనంతపూర్ నుండి. డెఫినెట్గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

నాకు ఒకటి అర్థం కాదబ్బా, నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు నాగార్జున కొంచెం యంగ్ హీరో, బట్ నేను పెద్ద అవుతున్న కొద్దీ అతను అలానే ఉండిపోయాడు. బట్ నాకు ఏజ్ పెరుగుతుంది, అతనికి ఏంటి ఏజ్ రివర్స్లో వస్తుంది అన్నట్టు అనిపిస్తారు.

టైమింగ్ కానీ, ఎస్పెషల్లీ కొన్ని ఎమోషన్ సీన్స్లో అతను చూపించే ఎమోషన్స్ సీన్స్లోని ఆ పర్టికులర్ దాంట్లో అతను చూపించే యాక్షన్ చాలా బాగుంటుంది. ఎంతలా అంటే ఈవెన్ ఇప్పటికీ కూడా సంతోష మూవీ అని తలుచుకోగానే మనకు కొన్ని సీన్స్ టక్ టక్ టక్ అని ఫ్లాష్ అవుతుంటాయి కదా. దశరథ్ డైరెక్షన్ లో వచ్చింది ఈ ఫిలిం. ఈ ఫిలిం లో చాలా పాటలు బాగుంటాయండి, బట్ ఎందుకో ఈ పర్టికులర్ పాట నాకు చాలా స్పెషల్. సో ఈ పాటని మా కోసం ప్లే చేస్తారా అంటూ అడిదం జ్యోతిర్మయ మెసేజ్ చేస్తున్నారు మహారాష్ట్ర నుంచి. డెఫినెట్ గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ రాజేష్ ఉషా వాయిస్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట.

స్టార్ నాని. ఇతను అంటే ఎంతమందికి ఇష్టం? అరే క్వశ్చనే రాంగ్ ఇతను ఇష్టం అవ్వకుండా ఎవరు ఉంటారు చెప్పు అంటారా? తన యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో అందరికి తెలుసు. దానికి తోడు సాయి పల్లవి యాక్టింగ్, ఆమె కూడా యాక్టింగ్ బీభత్సంగా చేస్తారు. ఓకే, మరి ఇద్దరి కాంబినేషన్లో వచ్చింది ఒక ఫీల్. ఆల్రెడీ ఎంసీఏ వచ్చింది, ఓకే, బట్ శ్యామ్ సింగర్ రాయ్ ఈ సినిమాలో వీళ్ళ యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో ఒక ఏజ్డ్ క్యారెక్టర్లో సాయి పల్లవి, అక్కడ మన నాని వచ్చిన ఆ సీన్ ఉంటుంది చూసారా? సినిమాలో ఎక్కడ డైలాగ్ ఉండదు, సారీ, ఆ యాక్షన్ సీన్లో ఎక్కడ మనకి ఒక్క డైలాగ్ కూడా ఉండదు, బట్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్. బట్ ఈ సీన్తోనే వాళ్ళు ఏంటనేది సింగిల్

నోట్లో చెప్పచ్చు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం. మరి ఈ సినిమాలో ఓన్లీ యాక్టింగ్ అయినా అంటారా? కాదు, సాయి పల్లవి తన డ్యాన్స్తో కూడా మెస్మరైజ్ చేసింది. మరి అలాంటి పాటే ప్రణవాలయ. మరి ఈ పాటని లూప్లో ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి ఆ పాటని ఈ టైంలో మా కోసం ప్లే చేస్తారా అంటూ శ్రీనివాసరావు లక్ష్మి జంగారెడ్డిగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మరి మీకోసం అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్లో ఈ పాట మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి పాటల పల్లకి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వంశీ పైడిపల్లి. ఈ డైరెక్టర్ నేను వినే ఉంటారు కదా, మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, ఈ అన్ని సూపర్ హిట్ మూవీస్ తీశారు కదా, మరి నెక్స్ట్ ఫిలిం ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్న టైం అది. అప్పుడే వచ్చింది మహర్షి. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎంతలా అంటే, మహేష్ బాబు కోసం మనం ఆల్రెడీ మంచి ఒపీనియన్తో ఉంటాం, ఏ సినిమా తీసినా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీస్తారని. బట్ దాంతోపాటు అల్లరి నరేష్ కూడా ఉన్నారు. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఆయన క్యారెక్టర్కి ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ ఉంటుందని. మరి ఈ సినిమాలోని మంచి పాటలు చాలా ఉన్నాయి, బట్ ఒక పాట అయితే ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ అవుతుంది, అదే పాలపిట్టల అనే పాట. మరి ఆ పాట ఈ టైంలో మా కోసం ప్లే చేస్తే బాగుంటుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు కృష్ణా జిల్లా నుండి కనకారావు పార్వతి. డెఫినెట్ గా మరి మీకోసం పాలపిట్టల అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి.

సినిమాలు మన మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి కదా. నాకు బాగా గుర్తుంది, నేను నన్ను ఫిలిం చూసినప్పుడు ఆ టెర్రస్ మీద బర్త్డే సెలబ్రేట్ చేస్తారు కదా, సో అదొక ఫ్యాంటసీ ఉండేది, ఎవరైనా నాకెవరైనా ఇలా చేస్తారని. బట్ ఇలాంటివన్నీ సినిమాలోనే కానీ రియల్ లైఫ్ లో కాదని తర్వాత రియలైజ్ అయ్యాను. నేను నాగార్జునకి పెద్ద ఫ్యాన్ అండి, నా కోసం ఈ సినిమాలో ఒక పాటని ప్లే చేయండి అంటూ విజయనగరం నుండి రవికుమార్ మెసేజ్ చేస్తున్నారు. మరి ఈ పాట ప్లే చేయండి అంటూ డెఫినెట్గా మరి మీకోసం ఎంఎం కీరవాణి సునీత వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ వస్తుంది. పాటకి సాహిత్యం అందించిన వారు చంద్రబోస్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే ఈ కార్యక్రమం అనంతరం 10 గంటల 15 నిమిషాల నుండి పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78

0: 5,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పీఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 570 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా ఆప్ దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ కెపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కేసే యూజ్ కరే సోలార్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జితనే వాటర్ బాడీస్ హై, డ్యామ్స్ హో, లేక్స్ హో, కెనాల్స్ హో, ఉన్ సబ్కా ఉపయోగ కర్కే జో సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ క్రియేట్ కర్నా హై ఉస్కా అప్రూవల్ లియా గయా ఆజ్. 102 గిగావాట్ యానే 1,00,000 మెగావాట్ కీ కెపాసిటీ పొటెన్షియల్ హై భారత్ మే.
0: 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 GWP మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్కు 1 కోటి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.
1: టోటల్ 5,000 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ పీవీ ఫోటోవోల్టాయిక్ కెపాసిటీ భారత్ మే క్రియేట్ కీ జాయేగి ఔర్ 5 సాల్ కీ స్కీమ్ మే 1 కరోడ్ పర్ మెగావాట్ కా ఇస్కా సపోర్ట్.

0: दिया जाएगा स्कीम में। दो घंटे की एनर्जी स्टोरेज भी स्कीम में रखी गई है, जिससे कि जो पीक डिमांड है उसको प्रॉपरली मॉड्यूलेट किया जा सके। प्रोजेक्ट्स विल बी सेलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग। सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वॉयर्स, कैनाल्स, इंडस्ट्रियल पॉन्ड्स, इन सब का उपयोग किया जा सकता है। और एक एडिशनल बेनिफिट ये मिलेगा कि जो पानी का इवेपोरेशन हो जाता है वो बचेगा।
1: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానెల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: अपनी सोलर एनर्जी जनरेशन कैपेसिटी को 32 टाइम्स बढ़ाया है। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा सोलर पावर जनरेटिंग नेशन है।
1: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకే తాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు.

ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, మాలకించు, ఆనందించు, అందరికీ పంచు. పాటల పల్లకిలో మంచి మంచి పాటలు వింటున్నాం. మరి మా పాట కూడా ఎప్పుడు వినిపిస్తామని వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయొద్దు, మెసేజ్ చేయండి. మరింతకి ఎలా చేయాలి, ఏం చేయాలి, మెసేజ్ అంటారా? సింపుల్గా మా వాట్సాప్ నంబర్ 6304463646436 అనే నంబర్కి మీరు వినాలి అనుకుంటున్న పాటని పంపించండి. పాటలో బెస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసి నేను ప్లే చేస్తాను. మరి మైండ్లో ఒక మంచి పాట రన్ అవుతుంది కదా, ఆ పాటను అలా పెట్టేసుకోకుండా పంపించండి. మరి కొత్త పాటలు పంపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ బిచ్చగాడు ఫిలిం నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ సాంగ్స్ని థింక్ చేస్తూ పంపించండి.

అదేంటో తెలియదు, డైరెక్టర్ శంకర్ మూవీస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎంతలా అంటే, సినిమా అందరూ చూడటానికి ఇష్టపడతారు, ఓకే, బట్ ఈయన తీసిన సినిమాలో పాటలు చూడటానికి ఇంకా ఇష్టపడతాం. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు, కొత్త కొత్త లొకేషన్స్లో తీస్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పాన్ ఇండియా మూవీస్ అని ఇప్పుడిప్పుడు వింటున్నాం, కానీ ఎన్నో ఇయర్స్ క్రితమే శంకర్ గారు స్టార్ట్ చేశారు. గుర్తుందా 2003లో బాయ్స్ అనే ఫిలిం వచ్చింది. సో టైటిల్ విని ఏంటి ఇలా ఉంది, మరి అబ్బాయిలు కూడా ఎలా ఉన్నారు, స్టోరీ ఎలా ఉంటుంది, మొత్తం గందరగోళంగా ఉంటుంది, ఈ సినిమా పెద్ద బాగోదు అనుకున్నారు. బట్ ఈ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. తమిళ్లో తీసిన ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా అంతే హిట్ని సాధించింది. మరి ఈ సినిమాలో ఏదైనా ఒక పాటని మా పేరు మీదుగా ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు హితేంద్ర దాస్ అస్సాం నుండి. డెఫినెట్గా మనం మీకోసం అరే అరే అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు ఎప్పుడైనా హుక్ స్టెప్ ట్రై చేశారా? ఏ హుక్ స్టెప్ అమ్మా, ఇప్పుడు ప్రతి సినిమాలో ఏదో ఒక హుక్ స్టెప్ ఉంటుంది, ఏ హుక్ స్టెప్ కోసం మాట్లాడుతున్నావు అంటారా? మోస్ట్లీ మనందరికీ తెలిసిన ఒక హుక్ స్టెప్ ఏంటి అంటే వీణ స్టెప్. ఈవెన్ అప్పటికీ నేమ్ దీన్ని హుక్ స్టెప్ అంటారన్న వర్డ్ కూడా లేదు, బట్ అయినా సరే ఇంట్లో అందరూ ట్రై చేసేవారు, ఎస్పెషల్లీ పిల్లలు. స్టెప్తోనే సినిమా సూపర్ ఫేమస్ అయింది. ఓన్లీ స్టెప్ అనే కాదు, సినిమాలో కంటెంట్ కూడా అంతే బాగుంటుంది. మరి ఈ సినిమాలో పాటలు సూపర్గా ఉంటాయి. ఈ దాయి దాయి దామా పాట మాకు ఎంతో ఇష్టం. సో పాటల పల్లకిలో ప్లే చేస్తే ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది మా డే. సో సౌజన్య ప్లే చేస్తావా అంటూ హెచ్బి కాలనీ నుండి మెసేజ్ చేస్తున్నారు కొండలరావు. డెఫినెట్గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. కేకే మహాలక్ష్మి అయ్యార్ వాయిస్లో పాటకి సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఎప్పుడైనా థియేటర్ కి మనం ఒకటి అనుకుని వెళ్ళి ఒకటైన సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యాయా? నాకు ఎదురయ్యాయి. ఈ ఎవడు మూవీ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అందరు బయట టాక్ ఉండేది అనమాట, అల్లు రామ్ చరణ్ ఇద్దరు ఉన్నారు అంటే అరే ఒకే ఇద్దరు ఒకే స్క్రీన్ మీద చూడొచ్చని వెళ్ళాం. బట్ ఉన్నారు, బట్ కాకపోతే ఒకే ఫ్రేమ్లో కాదు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఇది కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. బట్ సినిమా అయితే ఓవరాల్గా సూపర్ హిట్గా ఉంది. మరి వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలోని ఒక మంచి పాట ఉంటుంది, ఈ పాట మా కోసం ఈ టైంలో ప్లే చేయండి అంటూ పాటల పల్లకికి మెసేజ్ చేశారు శ్రీనివాస్, మోక్ష, గౌతమ్, నాయుడుతోట, విశాఖపట్నం నుండి. డెఫినెట్గా మరి ఏ సాంగ్ అడుగుతున్నారంటే పింపుల్ డింపుల్ అంటుంది, ఆ పాటే మాకు

మహేష్ బాబు ఇలా మారుతాడని అస్సలు అనుకోలేదు నేను. అంతలా ఏం మారాడమ్మా అంటారా, బట్ ఈయన డాన్సులు చూసిన తర్వాత మరి ఇన్ని రోజులు మనం చూసిన మహేష్ బాబేనా, ఇంత టాలెంట్ ఎక్కడ దాశారు అని.

అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా నెక్స్ట్ వచ్చిన ఏ సినిమాలైనా మహేష్ బాబు నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఆడియన్స్ లో రెగ్యులర్ అయిపోయింది. అంత బాగా డాన్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు.

ఉంటుంది కాబట్టి. మరి ఈ పాటని మాకు ప్లే చేయండి అంటూ పొట్నూరు అనురాధ, మహేష్ బాబు, వెంకట రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేస్తున్నారు శ్రీకాకుళం నుండి. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి అండ్ వింటూ ఉండండి ఎఫ్ఎం రైన్బో సాగరిక.

ఈ హీరో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ ఎలా మారుస్తారో అస్సలు అర్థం కాదు. మనకున్న ఒక స్టైల్ని మార్చడానికి మనం చాలా కష్టపడుతుంటాం కదా, అందుకే అతను స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అయ్యారు. మరి ప్రతి సినిమాకి ఒకవేళ మనకి ఏదైనా ఒక పోస్టర్ చూపించి ఇదే సినిమా అంటే టక్కమని చెప్పేస్తాం. అలా ఒక సినిమా నుంచి ఒక సినిమాకి అస్సలు రిపీట్ చేయరు. మరి సినిమా చూసింగ్లో కూడా అంతే పర్టికులర్గా ఉంటారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ప్రజెంట్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. మరి వివి వినాయక్ డైరెక్షన్లో 2005లో బన్నీ అని ఫిలిం వచ్చింది. సినిమా బాగుంటుంది, మరీ ముఖ్యంగా ఈ పాట ఇంకా స్పెషల్గా ఉంటుంది. మరి ఇదే పాటని ఈ టైంలో మా కోసం ప్లే చేస్తారా అంటూ వాసవి శేఖర్ రేవియన్ కాలేజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా మరి మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి అని వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆనగించు ఆనందించు, ఆత్రికి పంచు.

అమ్మ ఆవకాయ అంజలి, ఇవి ఎప్పుడు బోర్ కొట్టావు? ఈ డైలాగ్ ఎంతమందికి గుర్తుంది? మోస్ట్లీ అందరికీ ఉండే ఉంటుంది కదా. అదేంటో తెలీదు, త్రివిక్రమ్ రైటింగ్స్లోనే ఒక మ్యాజిక్ ఉందబ్బా. అది పెద్ద పెద్ద భారీ డైలాగులు కాకపోయినా చిన్న డైలాగ్ అయినా మన మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో 2002లో వచ్చింది నువ్వే నువ్వే. అప్పుడైతే సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంతలా అంటే, ఆ సినిమాలో క్యూట్ గా ఉండే శ్రేయాని చూసి ప్రతి ఒక్కరు అర్రే ఏమైనా యాక్టింగ్ చేస్తుంది అనిపించేలా చేసింది. మరి ముఖ్యంగా అన్నవరం ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది, మరి అక్కడ ఉంటుంది ఈ పాట. మరి ఈ పాట చాలా బాగుంటుందని కొంచెం మా కోసం పాటల పల్లకీలో ప్లే చేయండి, ఆల్మోస్ట్ టైం అయిపోతుంది కదా అంటూ మెసేజ్ చేశారు నాగేశ్వరరావు, నిర్మల, నిరీష, కార్తిక్ వీళ్ళందరూ కూడా మునగపాకు నుండి మెసేజ్ చేశారు. డెఫినెట్గా మరి మీకోసం శంకర్ మహాదేవన్ వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి అని వింటూ ఉండండి పాటల పల్లకి.

రోజు అంతట్లో మోస్ట్లీ నాకు నచ్చే టైం ఏదైనా ఉంది అంటే ఇదేనబ్బా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో కొన్ని పనులు మేజర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఫ్రీగా ఉంటారు లేడీస్ ఈ టైంలో. మరి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళ సంగతి మరి చెప్పవసరం లేదు, మళ్ళీ నైట్ వరకు అలా అసలు ఖాళీ ఉండరు. సో ఈ టైంలో కూడా కొంచెం మీకోసం మీరు టైం కేటాయించుకోండి. అది ఏ రకంగా అయినా అయ్యవచ్చు, ఈవెన్ కొన్నిసార్లు పాటలు నచ్చిన పాటలు వినేదానికైనా మీ టైంని మీరు కేటాయించుకోండి. మరి ఈ మధురిమ అంటూ ఈ టైంలో మంచి పాటలు వినిపించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఇందుకి ఏంటి అంటారా, సో మరి మంచి పాటలు ఒక 4-5 పాటలతో మీ ముందుకు వస్తాం. మరి మీకు అందులో నచ్చిన ఒక పాటని మీ పేరు మీదుగా వినొచ్చు. సో దానికి సింపుల్గా మీరు చేయాల్సింది మెసేజ్ మాత్రమే. మరి మెసేజ్

చేయాలంటే నెంబర్ తెలియాలిగా, 6304767436 అనే నంబర్కి నేను ఇప్పుడు వినిపించబోయే సాంగ్స్లో ఏదైనా ఒక సాంగ్ని చూస్ చేసుకొని పంపించండి. మరి ఆ సాంగ్ని మీ పేరు మీదుగా ప్లే చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు లేటు, ఇంతకీ ఫస్ట్ సాంగ్ ఈరోజు బొబ్బిలి రాజా ఫిలిం నుండి

వద్దు, మేము ఒక మ్యూజిక్ తోనే పాట ఏటో గెస్ చేసేస్తాం, మీ పాట మాకు చాలా ఇష్టం అంటారా, మరి ఈ పాట కోసం ఆప్షన్ వన్ అని టైప్ చేసి పంపించండి, లేదు నెక్స్ట్ ఏముందో ఇంకొంచెం చూస్తే ఇంకా బెటర్ ఏమో అనుకుంటారా, మరి ఆప్షన్ టూలో ఇంకో సూపర్ హిట్ సాంగ్

అంటూ నాగార్జున అమల కోసం పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది ఆప్షన్ టూలో. మరి ఇంకొక ఆప్షన్ త్రీలో ఏముంది దాన్ని బట్టి మేము మెసేజ్ డిసైడ్ అవుతామంటారా? మరి చిరంజీవి గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఈ పాటలో.

ఖచ్చితంగా ఈ పాట రిమైనింగ్ పాటని హమ్ చేసే ఉంటారు కదా. మీ పర్సనల్ ఫేవరెట్ కూడా అయి ఉండొచ్చు ఈ పాట. మరి ఈ పాట వినాలి అనుకుంటే ఆప్షన్ 3 అని పంపించండి. మరి ఫైనల్ గా ఆప్షన్ 4 లో మన కోసం వెయిట్ చేస్తున్న సాంగ్

చంద్రుడు. మరి ఈ ఫిలిం నుండి ఈ పాట ఆప్షన్ 4 లో ఉంది. సో థింక్ చేయండి, ఏ పాట మీకు బాగా ఇష్టం, ఏ పాట మీ పేరు మీదుగా వినాలి అనుకుంటున్నారో. సో ఒక పక్క హాయిగా వింటూ రిమైనింగ్ ఏదైతే వంట ప్రిపేర్ చేయాలో ప్రిపేర్ చేస్తూ ఉండండి. రైట్ హోమ్ మీకోసం కీర్వాణి అంటే ఒక సూపర్ హిట్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి.

బొబ్బిలిరాజా చిత్రంలోని పాటకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. మరి ఈ పాటకి వచ్చిన రిక్వెస్ట్లు, శ్రీనివాసరావు వేపగుంట విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆప్షన్ వన్ అంటూ సత్తిరెడ్డి పసలపూడి నుంచి మెసేజ్ చేశారు ఈ పాట కోసమే. మరి నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చందంపేట నుండి శ్రీరామదాసు కృపాచారి అనిత వర్షిత్ సాయి రిత్విక్ మెసేజ్ చేస్తున్నారు. ఆప్షన్ వన్ అంటున్నారు. మరి బొబ్బిలిరాజా చిత్రం నుంచి అంటూ హర్ష మెసేజ్ చేస్తున్నారు విజయనగరం నుంచి. డెఫినెట్గా మరి వీరితో పాటు ఆప్షన్ వన్ అంటూ వచ్చిన మెసేజెస్, రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుంట నుంచి మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఆప్షన్ వన్ ప్లే చేయండి అంటూ డెఫినెట్గా. మరి నెక్స్ట్ మెసేజ్ నరేష్ రోజా శిరీష ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా నుండి. మరి గవరపాల నుండి సత్యనారాయణ మహేంద్ర గణేష్ వరలక్ష్మి ప్లీజ్ అంటున్నారు డెఫినెట్గా. అండ్ నర్సీపట్నం నుంచి మెసేజ్ చేసిన వారు రమణమ్మ తాతయ్యలు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సాంగ్ కోసం. మరి నెక్స్ట్ శివ మెసేజ్ చేశారు రేసవాణిపాలెం నుండి డెఫినెట్గా. మరి నెక్స్ట్ మెసేజ్ ఆప్షన్ వన్ అంటున్నారు శ్రీవిద్య సహస్ర కళ్యాణి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుండి డెఫినెట్గా ప్లే చేస్తామండి. మరి నెక్స్ట్ మెసేజ్ మర్రిపాల నుండి కనకరాజు మెసేజ్ చేశారు ఆప్షన్ వన్ అంటున్నారు వీళ్ళు. మరి అదే ఆప్షన్ వన్ కోసం నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు మెసేజ్ చేశారు. మరి సీను మెసేజ్ చేస్తున్నారు పాట కోసం ప్లే చేయండి అంటున్నారు. మరి నెక్స్ట్ మెసేజ్ దొన్నిపూడి ప్రమీల సూర్యనారాయణ మూర్తి మద్దిలపాలెం నుండి మెసేజ్ చేశారు. మరి ఆప్షన్ వన్ అంటున్నారు పొట్నూరు మహేష్ బాబు అనురాధ వెంకట రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు డెఫినెట్గా. మరి ఇదే పాటని ప్లే చేయండి అంటూ వచ్చిన నెక్స్ట్ మెసేజ్ ఎంఎం రావు ముంబై నుంచి మెసేజ్ చేశారు డెఫినెట్గా. మరి సునీత వైజాగ్ నుంచి మెసేజ్ చేశారు ఆప్షన్ వన్ అంటున్నారు. ఇంకా ఆప్షన్ వన్కి వచ్చిన నెక్స్ట్ మెసేజ్ అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి మెసేజ్ చేశారు నారాయణపేట జిల్లా నుండి. మరి ఫైనల్గా మర్రిపాలెం నుండి కనకరాజు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ఎన్ఐఎం ఫిలిం నుండి ఉన్న ఆప్షన్ టూ సాంగ్ని రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ చేశారు. చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. నెక్స్ట్ సత్యనారాయణ ఆర్పి కంచనపాల నుంచి మెసేజ్ చేశారు, ఆప్షన్ టూ అంటున్నారు వీరు కూడా. మరి ఇదే ఆప్షన్ టూ సాంగ్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన మెసేజెస్ నిర్ణయం నుండి అంటున్నారు రఘుబాబు రాజమండ్రి నుంచి. డెఫినెట్గా అండి, మరి మీతో పాటు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు కనకారావు పార్వతి, ఆప్షన్ టూ అంటున్నారు. వీరితో పాటు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి, ఇదే ఆప్షన్ టూ అంటున్నారు. నేమ్ పెట్టలేదు. అర్జున్ మెసేజ్ చేశారు ఆప్షన్ టూ అంటూ. అండ్ వైజాగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు వెంకటేశ్వరరావు. అండ్ వాళ్ళతో పాటు అనంతపూర్ నుండి మహేష్, విజయనగరం నుండి ఉమా మహేష్,

లోహిత్, ప్రదీప్, దేవిశ్రీ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. మరి వీళ్ళతో పాటు మాకు ఎంతో ఇష్టమండి ఈ పాట, ప్లే చేయండి అంటూ గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ వీరందరూ కూడా మెసేజ్ చేశారు. వైజాగ్ నుండి రమణ, సీతమ్మ నాగులపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఆప్షన్ 2 పాట రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి.

అభిలాష చిత్రం నుండి ఆప్షన్ 3లో ఉన్న పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజ్ కుమార్ కాజలూరు నుంచి మెసేజ్ చేశారు. మరి ఆదిత్య మెసేజ్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి. మరి నెక్స్ట్ మెసేజ్ చేశారు కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇయంతుల్లా అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ వాళ్ళతో పాటు చిత్తూరు నుండి రాజు మెసేజ్ చేశారు. మరి ఆప్షన్ 3 అంటున్నారు ఆచారి విశాఖపట్నం నుండి. అండ్ మరి అదే పాటను వినిపించండి అంటూ వెంకట నాగలక్ష్మి సునీత కొవ్వూరు నుంచి మెసేజ్ చేశారు. మరి ఆప్షన్ 3 అంటూ వచ్చిన నెక్స్ట్ మెసేజ్ లక్ష్మి వెంకటరమణ బాలాజీ నగర్ నుండి. మరి మాకు పాట వినిపించండి అంటూ రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. ఆప్షన్ 3 అంటున్నారు శివ కృష్ణ అండ్ ఫ్రెండ్స్ వైజాగ్ నండి. మరి ఇది ఆప్షన్ 3 మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి, నేను వింటూ ఉండండి మధురిమ.

మరి మధురిమలో ఫైనల్ సాంగ్ ఆప్షన్ 4లో ఉంది ఇంద్రుడు చంద్రుడు. ఈ చిత్రం నుండి పాటను రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రదీప్ సాత్విక్ అండ్ ఫ్యామిలీ. విజయనగరం నుంచి మెసేజ్ చేశారు. మరి ఆప్షన్ 4 అంటున్నారు లక్ష్మణ్ రావు, శ్రీదేవి, చందన వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు వెస్ట్ గోదావరి నుండి. డెఫినెట్గా మరి ఆప్షన్ 4 అంటూ వచ్చిన నెక్స్ట్ మెసేజ్ అనకాపల్లి నుండి ఆడారి సత్యనారాయణ, సంతోష్, అనూష్ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. మునగపాకు నుండి మెసేజ్ చేశారు మంగరత్నం అండ్ మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెంకటరెడ్డి కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఇంకా నాలుగో పాట అంటున్నారు నూకాల కొండబాబు, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ రామారావు, సావిత్రి మెసేజ్ చేశారు ఆప్షన్ 4 అంటున్నారు. మరి మీ అందరి కోసం కూడా ఈ పాట రెడీగా ఉంది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మెగాస్టార్ అంటే ఒక సంచలనం. అతన్ని ఎంతగానో అభిమానించే ప్రేక్షకుల కోసం డాన్సులు అదరగొట్టే నైజం, అభిమానుల కోసం ఎంతకైనా తెగించే ధీరత్వం.

ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి అతను చిరంజీవి అయ్యారు కదా. మరి మెగాస్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి మెగాస్టార్ సినిమా థియేటర్లో ఆడుతుంది అంటే చాలు, అక్కడ ఒక జాతర జరుగుతుంది అన్నట్టే ఉంటుంది. మరి మెగాస్టార్ చిరంజీవిని యూత్ ఐకాన్లా చేసి అతన్ని ఆరాధించేలా చేసిన సినిమా మాత్రం ఛాలెంజ్. మరి ఈనాటి ఏకచిత్ర గానంలో ఛాలెంజ్ మూవీ విశేషాలు తెలుసుకుందాం. మరి దానికంటే ముందు ఈ ఫిలిం నుండి ఇందువదన కుందువదన అంటూ సూపర్ హిట్ ట్రాక్ వస్తుంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి వాయిస్లో.

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలబ్బా. అసలు మాస్ అనే పదానికి అసలు సిసలైన అర్థం చెప్పింది మాత్రం డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. ఎందుకంటే ముఖ్యంగా చిరంజీవిని మాస్ అభిమానులకు దగ్గర చేసిన వ్యక్తి కూడా కోదండ రామిరెడ్డి. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు ఇవే జోనర్లో ఉంటాయి. లైక్ న్యాయం కావాలి, ఖైదీ, అభిలాష, ఛాలెంజ్, పసివాడి ప్రాణమిక, అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, ముఖ్యంగా ముఠా మేస్త్రి. ఈ సినిమాలన్నిటికీ కూడా

డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. మరి ఈ సినిమాకి అయితే కథ రచయిత, ఛాలెంజ్ మూవీకి కథ రచయిత ఎండమూరి వీరేందర్ రెడ్డి గారు. మరి ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, 5 ఏళ్లలో 50 లక్షలు సంపాదిస్తానని. బట్ ఆ సినిమా చూసినప్పుడు ఏం అనిపించలే, కానీ ఇప్పుడు చూస్తారా కొంచెం కష్టమే.

ఇంకా బాగుంటుంది అనిపించిందంట. అలా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ సినిమా కోసం అంటే ఏ టైటిల్ పెట్టాలి అని చెప్పి అదే మాసపత్రికలో ఒక కాంపిటీషన్ కూడా పెట్టారంట. చాలా నేమ్స్ వచ్చాయంట, ఆ నేమ్స్లో ఛాలెంజ్ అనే నేమ్ని సెలెక్ట్ చేసుకున్నారంట. అలా ఈ మూవీకి ఈ నేమ్ సెలెక్ట్ అయ్యింది. మరి షూటింగ్ అంతా వైజాగ్ అండ్ మోస్ట్లీ మద్రాసులో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఓన్లీ 45 డేస్లోనే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 1984 ఆగస్ట్ 9 రిలీజ్ అయింది. అప్పటి వరకు చిరంజీవి అంటే సరే సూపర్గా యాక్షన్ ఇవన్నీ అనుకున్నారు, బట్ ఈ సినిమాతో మరి ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు చిరంజీవి. మరి ఈ మూవీ నుంచి ఇంకో సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

చిరంజీవి నటించిన అభిలాష ఫిల్మ్ సూపర్ హిట్ అయిన తర్వాత ఎండమూరి అంట ఈ కథ చిరంజీవి చెప్పారంట. కాకపోతే ఇది ఒక స్టోరీ కింద ఒక మాసపత్రికల్లో అప్పట్లో వచ్చేదంట. ఆ సినిమా స్టోరీకి చాలామంది ఫ్యాన్స్ ఉండేవారంట. మరి ఇది ఒక బుక్లోనే కాకుండా ఒక సినిమాగా తీసి

కాన్సెప్ట్ పరంగా చూస్తే ఒక ఇంటలెక్చువల్ ఫిలిం అయినప్పటికీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు డైరెక్టర్. అండ్ అంతేకాకుండా చిరంజీవి టాప్ మూవీస్ లిస్ట్ కానీ తీస్తే ఛాలెంజ్

అందులో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మనల్ని కదిలిస్తాయి. ఎంతలా అంటే, ఒక డైలాగ్ ఉంటుంది, మనిషికి జీవితాంతం తోడుండేది ఈ ఆకలి ఒక్కటే, అందుకే అదంటే నాకు గౌరవం. ఈ డైలాగ్ అయితే థియేటర్స్లో క్లాప్స్ కొట్టించింది. అండ్ ఈ సినిమాలో గొల్లపూడి క్యారెక్టర్ అయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇంకా అల్లు అరవింద్ కూడా ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్లో కనిపిస్తారు. ఇంకా సాయి కుమార్, రావు గోపాలరావు, రాజేంద్ర ప్రసాద్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ ఫిల్మ్లో. మరి ఈ ఫిల్మ్ నుండి ఇంకొక పాట మన కోసం వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

మరి ఈ సినిమాలోని ఇందువదన కుందువదన పాటకైతే చాలా మంది ఆడియన్సే ఉన్నారు. మరి ఈ పాటల్ని వేటూరి గారు రాయిగా సినిమాలోని పాటలకి కొరియోగ్రాఫ్ చేసింది తారా మాస్టర్. మరి ఈ పాటల్ని సినిమాలో ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి. ఈవెన్ ఇప్పటికీ 40 ఏళ్ళు దాటినా సరే ఈ సినిమా ఒక క్లాసిక్గానే ఉండిపోయింది. మరి ఈ చాలన చిత్రం నుండి ఇంకో సూపర్ హిట్ పాట మీకోసం వెయిట్ చేస్తుంది.

0: రోడ్డు మీద కొంచెం అన్యమనస్కంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా జరగబోయిన ప్రమాదం త్రుటిలో తప్పిపోవచ్చు. ప్రమాదానికి కారణం మనం అయినా కాకపోయినా మీ ముందే ప్రమాదం సంభవిస్తే బాధితులను రక్షించేందుకు మీరు సహాయపడండి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో జీవితాలు చెల్లాచెదరవుతున్నాయి. జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోండి.
1: వేరే బండి మీ బండిని కుడివైపు నుంచి క్రాస్ చేస్తున్నప్పుడు మీరు స్పీడ్ తగ్గించి వెనుకనున్న వాహనం ముందుకు పోవటానికి సహకరించండి. స్పీడ్ జోన్లో వెళ్తున్న వాహనానికి ఎడమవైపుకి జరిగి దారి వదలండి. అలాగే స్పీడ్ జోన్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేయకండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మధుమంజరి కార్యక్రమంలో ఉన్నాము. మరి ముందుగా మిస్ శెట్టి మిస్టర్ పొల్ శెట్టి చిత్రం నుండి కార్తిక్ అండ్ ఎంఎం మనస్వి వాయిస్లో ఈ పాట.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పి కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో

గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు

అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్పూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అస్సామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని

0: అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగం శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతాలి దిలీప్ కుమార్ రెడ్డి. మొదటి భాగం.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నేటి మన సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. పద్మజావాణి గారు ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ అంటే R&B డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేసి నేషనల్ హైవేస్ రోడ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. అలాగే సాహిత్య రంగంలో, సేవా రంగంలో విశేషమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అనే NGOకి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అసహాయులైనటువంటి మహిళలకు తోడ్పాటును అందిస్తున్నారు. పద్మజావాణి గారిని అడిగి మనం మరిన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మజావాణి గారు.
3: నమస్కారం అండి దిలీప్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈవేళ సంధ్యారాగం కార్యక్రమానికి ప్రత్యేకంగా మమ్మల్ని కాకినాడ నుంచి పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
2: పద్మజావాణి గారు, ఇప్పుడంటే ఆడపిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం, కానీ ఒకప్పుడు అంటే సుమారు 4 దశాబ్దాల క్రితం మీరు ఇంజనీరింగ్ చదవడం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఇంజనీరింగ్ చదవాలి అని ఎందుకు అనిపించింది? దానికి ప్రేరణ ఎవరు? ఆ వివరాలు చెప్పండి.
3: దానికి ప్రేరణ అయితే మా తల్లిదండ్రులేనండి. వారు ఆ రోజుల్లోనే చాలా అభ్యుదయ భావాలు వెలార్చేవారు. మా నాన్నగారు పసుమర్తి సూర్యనారాయణమూర్తి గారు, ఆయన JNTUలో డెప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు. అంతకుముందు వారు PA2 ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజీగా ఉండేవారు. మేము ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లోనే ఉండేవాళ్ళం. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది మా అమ్మ గురించి. మా అమ్మ కృష్ణా జిల్లా ఉయ్యూరు వారి ఆడబడుచు. నిజానికి ఆ గాలి, ఆ వాతావరణం, ఆ చైతన్యం ఇవన్నీ కూడా నేను అక్కడ పుట్టడం వల్ల, ఆ నేల మీద కొంతకాలం పెరగటం వలన నాకు ఆ భావాలన్నీ అబ్బాయి అని అనుకుంటున్నాను. అందుకే

0: చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు నాకు కూడా నాయకత్వ లక్షణాలు బాగా అలవాటు పడ్డాయి. ఎక్కడైనా సరే చిన్న అన్యాయం జరుగుతుంటే అందరికంటే ముందు చిన్నదాన్నైనా నేను ముందుకు వెళ్లి నువ్వు అలా చేయటం తప్పు అని వాళ్ళని నిలదీసేదాన్ని. తర్వాత ఆ రకమైన పెంపకము, తర్వాత ఆ రకమైన భావాలు నన్ను రోడ్ ఇంజనీర్గా కూడా చేసేలాగా నన్ను నిలబెట్టాయి, ఈ స్థాయికి తెచ్చాయి. ఈ రోజున రోడ్ ఇంజనీర్, లేడీ రోడ్ ఇంజనీర్ అనగానే నేను తప్ప ఇంకెవరు గుర్తురారు. ఈ మధ్య కాలంలో తర్వాత వచ్చే ఆడపిల్లలు వాళ్ళంటూ ఉంటారు, మేడం మీరే మాకు రోల్ మోడల్ అని. అందుకని ఆ విధంగా చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
1: మేడం ఇప్పుడు చెప్పండి, అప్పుడు మీరు చదువుకున్న రోజులకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటండి ఇంజనీరింగ్ లో? అంటే ఇప్పుడేమో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చేసింది కదండి. సో మీరు గమనించినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు.
0: ప్రధానమైన మార్పులు అంటే ఇంజనీరింగ్ రంగం 40 ఏళ్ల క్రితం నేను రహదారులు భవనాల శాఖలోనండి. మెయిన్ గా ఏముంటాయంటే బిల్డింగ్స్ రిపేర్లు, మెయింటెనెన్సు, తర్వాత కొత్త కన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ కూడా కూలి వాళ్లతో పాటు మేము కూడా తప్పనిసరిగా ఉండి పనిచేయాల్సి వచ్చేది. అలాగే ఎస్టిమేట్స్ విషయానికి వస్తే అవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ చేసేస్తున్నారు, టైప్ డిజైన్స్ వచ్చేసాయి. అప్పుడు అలా కాదు, ప్రతి దాన్ని కార్బన్ పేపర్ పెట్టి 10 కాపీలు కావాలంటే ఎంత గట్టిగా రాస్తే 3 కాపీలు పడేవి. తర్వాత అలా ఇద్దరు ముగ్గురు కలిపి రాసినా గాని పని తెమిలేదు కాదు. పని తెమిలేదు కాదని పని పట్ల అలసత్వం ఎవరు ప్రదర్శించేవారు కాదు. ముఖ్యంగానండి మేము ఉద్యోగం చేసినప్పుడైతే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుల్లోకి మేము సబ్ డివిజన్ నుంచి వెళ్లి ఆ లోపలికి ప్రవేశించాలంటే చాలా భయం వేసినట్లు ఉండేది. ఎందుకంటే బయట పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కార్లు ఆపుకుని ఉండేవారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఏదో అంటే భయం అలా ఉండేది, భక్తి ఉండేది. ఇవన్నీ ఎందుకని వచ్చాయి అంటే ఆ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కావచ్చు. రాత్రి 8:30 అయినా లైట్లు వెలుగుతూ ఉండేవి, మనుషులు తిరుగుతూ ఉండేవారు, పని చేస్తూ ఉండేవారు. రాత్రిపూటే ఎక్కువ వర్క్ ఎందుకని అయ్యేదంటే పగలంతా మేమందరం ఫీల్డ్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఫీల్డ్లో దగ్గరుండి ఆ పనులు చేయించుకుని వచ్చి మళ్ళీ రాత్రి కూర్చుని బిల్స్ చేసి కాంట్రాక్టర్లకి ఎక్కడ లోటు లేకుండా వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఆ బిల్స్ సకాలంలో ఇచ్చి మేము చాలా మంచి పేరునే తెచ్చుకున్నామని చెప్పచ్చు. ఇప్పుడు చాలా మారిందండి, చాలా మారింది.
1: పద్మజావాణి గారు ఇంకొకటండి, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. ఇటీవల సైన్యంలో కూడా చేరుతున్నారు, దేశ రక్షణలో భాగస్వాములు అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళలే నాయకత్వం వహించారు.
0: అవునండి.
1: సో అలా ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యమైనది.
0: అవునండి, అవును.
1: అది మన ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే వారు ఆ రంగాల్లో నిష్ణాతులు అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
0: అవునండి, అది నిజం.
1: అయితే ఇప్పుడు మీ వరకు వస్తే మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఒక మంచి స్థితిలో మిమ్మల్ని నిలబెట్టడానికి మీ తల్లిదండ్రులు చేసినటువంటి కృషిని ఆ వివరాలు చెప్పండి.
0: మా అమ్మగారిది కృష్ణా జిల్లా ఉయ్యూరు, నాన్నగారిది నరసాపురం. సో ఇటు కృష్ణ అటు గోదావరి, రెండు పవర్ఫుల్ నదులు, జీవనదులు. సో ఈ జీవనదుల నీళ్లు తాగిన తర్వాత కాకినాడ, కాకినాడ సముద్రం. సో సముద్రంలో చైతన్యం ఉంటుంది, గోదావరిలో కవిత్వం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నాకు వచ్చాయి, రంగరించి నాకు ప్రకృతే పోసిందేమో అనుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా అమ్మా నాన్నల ప్రోత్సాహం చాలా ఉంది. ఈ ప్రోత్సాహం వల్లే నేను అంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటేనండి, ఆ రోజుల్లో మా ఆఫీసర్లు కూడా ఆడపిల్లల్ని సైట్కు పంపించడానికి భయపడేవారు. వాళ్ళు కూడా వద్దులేమా ఆఫీసులో కూర్చుని వెళ్ళిపో అనేవారన్నమాట. కానీ ఒక్కొక్కసారి చాలా ఎమర్జెన్సీ వచ్చేది, అప్పుడు తప్పనిసరిగా అమ్మ నువ్వు సైట్కు వెళ్ళాలి అనగానే మా కొలీగ్స్ కళ్ళమ్మడ నీళ్లు వచ్చేసేవి వాళ్ళకి. అయితే నేను ఒక్కదాన్నే, నేను వెళ్తాను సార్ అంటే నా వైపు చాలా విచిత్రంగా చూసి, సరేనమ్మా నువ్వు వెళ్తానన్నావు కదా సరే అని వాళ్ళకి కొంత వెసులుబాటు అనిపించేదన్నమాట. సో నేను ఇలా బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పనిచేయటం అనేది నాకెందుకు సంతోషంగా అనిపించిందంటేనండి, మనది అంటూ ఒక ముద్ర కనపడేది అక్కడే. ఆఫీసులో కూర్చుని 4 గోళ్ల మధ్య 4 టిక్కులు పెట్టుకుని టైంకి బ్యాగ్ భుజాన్ని వేసుకుని బయటికి రావడం అనేది నాకు ఎప్పటికీ నచ్చేది కాదు. బయటికి వచ్చి పనిచేయటం వల్ల ఈ శ్రామిక జన కష్ట సుఖాలు అన్నీ తెలిసేవి. తర్వాత రోడ్డు మీద నిలబడి పనిచేస్తుంటే రోడ్డు మీద వెళ్తూ వచ్చే ఎవరైనా ప్రముఖులు

0: ఒక గుర్తింపు ఇచ్చేవారన్నమాట. దాని తాలూకు ప్రభావం కూడా మరి అంటే ఎవరైనా మనని మెచ్చుకుంటే, మనకు ప్రశంసలు కురిపిస్తే కూడా మనం ఇంకొంచెం బాగా పని చేయగలిగే అవకాశం ఉండేది. ఇలా తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా నన్ను ప్రోత్సహించింది. మా నాన్నగారు ఇంజనీరింగ్ కి సంబంధించిన ఆ దాంట్లో ఉండడం వల్ల కూడా ఆయన ఆడపిల్లల్ని చదివించాలనేది మొదటి నుంచి మా నాన్నగారు ఆశయం. ఆయన ఒకటే చెప్పేవారు, అందరూ ఆడ మగ తేడా లేదు, అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వయం ప్రతిపత్తి ముఖ్యంగా ఆడపిల్లలకు కావాలని నమ్మిన వాళ్ళు నా తల్లిదండ్రులు అని నేను చాలా గర్వంగా చెప్తాను. తర్వాత మా అమ్మగారి నాన్నగారు ఆయన డాక్టరు. ఈ డాక్టర్లు అవడం వల్ల అంటే వైద్యులకి సాధారణంగా ఇలాంటి సెంటిమెంట్స్ మరి అలాంటివి ఉండవు. తర్వాత ఆ ఊరు కూడా అలాంటిది. అమ్మ కూడా ఆ రకంగానే చివరికి తను పిల్లలకి దిష్టి తీయడం అనే మాటను కూడా నమ్మేది కాదు అసలు. సరే నాన్నగారైతే ఆయన మనస్తత్వం ఎలా ఉండేదంటేనండి, ఎవరికైనా సహాయం కావాలంటే వాళ్ళు అడగక్కర్లేదు, నువ్వు వెళ్ళి చెయ్యి అనేవారన్నమాట. ఆ రకమైన మనస్తత్వం ఆయనది. అలాగే వాళ్ళు తిరిగి నీకు చేయలేదని ఎప్పుడు అనుకోవద్దు, వాళ్ళకి కుదరలేదు చేయలేదు అంతే, దాన్ని మర్చిపో అక్కడితో అనేవారన్నమాట. ఇలాంటి సంస్కారంలో పెరిగాము మేము. మా నాన్నగారికి 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అమ్మ కూడా ఆడపని మగ పని అని ఎప్పుడు విభజించలేదండి. ఆడపిల్లలకి ఏ పని చెప్తే అదే మగపిల్లలు చేయాలన్నమాట. అలాంటి భావాలున్న దంపతులు వాళ్ళు, అలాంటి దంపతుల్ని కూడా అలాగే సమాజం కోసం వాళ్ళు ఎప్పుడూ ఏ తిరుపతి ఎక్కడికి వెళ్లేదండి. వాళ్ళు ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే భగవంతుడు మెచ్చే పని అని నమ్మేవారు. అలాంటి దంపతుల్ని నేను చూడలేదు ఇంతవరకు. మళ్ళా
1: ఇప్పుడు మీ ఉద్యోగ ప్రస్థానం గురించి వద్దాం. మీరు రహదారులు భవనాల శాఖలో ఉద్యోగం చేశారు.
0: అవునండి.
1: అంటే నీడ పట్టున నియమిత సమయానికి లోబడి చేసే పని కాదది.
0: అవునండి.
1: గంటల తరబడి మండు టెండలో రోడ్ల మీద ఉండి చేసే పని.
0: అవునండి.
1: కొన్ని సందర్భాల్లో ఇందాక మాటల్లో కూడా ప్రస్తావించారు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అది కాకుండా అనేక ఒత్తిళ్లు, అనేక సవాళ్లు కూడా మీ వృత్తిలో మీరు ఎదుర్కొని ఉంటారు. ఆ నేపథ్యం గురించి, అంటే మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు, వాటిని జయించి మీరు ఏ విధంగా వృత్తిలో రాణించారు, ఆ వివరాలు కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
0: తప్పకుండా అండి. నా సెక్షన్ కి సంబంధించి పోలీస్ శాఖ, విద్యా శాఖ, అందులో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఈ శాఖలు నా దగ్గర ఉండేవండి నా సెక్షన్ లో. సో ఒకసారి అయితే నేను రాజమండ్రి సెంట్రల్ జైల్ సెక్షన్ కి కౌన్సిలింగ్ లో నాకు ఆ సెక్షన్ అలాట్ అయింది. అలాట్ అయినప్పుడు సెంట్రల్ జైల్ సెక్షన్ సరిగ్గా రోడ్డు దాటితే సెంట్రల్ జైలు, ఇటువైపు మా R&B ఆఫీసు. సరదాగా అనేవారు అన్నమాట, నేను అట్నుంచి వస్తుంటే, అమ్మ ఎట్నుంచి వస్తున్నావు, సెంట్రల్ జైలు నుంచి అని చెప్పేదాన్ని. అమ్మ బాబోయ్ మీతో జాగ్రత్తగా ఉండాలి అని జోక్ చేసేవారు అన్నమాట. సెంట్రల్ జైల్ సెక్షన్ లో అక్కడ అయితేనండి మొట్టమొదట ఆ సూపరింటెండెంట్ ఆయన ఆడవాళ్ళని చూసి ఎరగారు, ఇంతవరకు ఆడవాళ్ళు ఎవరు లోపలికి రాలేదు, ఇక్కడ జీవిత ఖైదు పడిన ఖైదీలు ఉన్నారు, వాళ్ళు గాని ఏదైనా కొంచెం మాట తూలినా, గబుక్కున చిన్న అటాక్ అని కాదు, గబుక్కును ముందుకొచ్చి ఏదైనా అనబోయినా అది మా డిపార్ట్మెంట్ గా చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు ఆవిడ్ని విత్డ్రా చేసి ఇంకెవరినైనా మగవాళ్ళని వెయ్యండి అని చెప్పారన్నమాట. కానీ మా ఆఫీసర్లు ఒకటే చెప్పారు, ఆడపిల్లలు సైట్ వర్క్ కి రావట్లేదు, ఈమె వస్తారెప్పుడు, సో ఈమెని మేము వెనక్కి పిలవలేము, ఏమి పర్వాలేదు చేయించండి అని చెప్పారు. అక్కడ నక్సలైట్ల సెల్లో కూడా ఏవో రిపేర్లు అవి ఉంటే వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు అక్కడ పని 7 పాటు పనిచేశాను కానివ్వండి, ఏనాడు నేను ఏ విధమైన అవమానాన్ని కానీ ఏ విధమైన చికాకుని కానీ నేను ఎదుర్కోలేదు. పైగా అక్కడ లోపలికి వెళ్తుంటే ఈ పోలీస్ వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేవారన్నమాట, అదేదో చాలా చాలా గ్రేస్ గా ఉండేది నాకు ఆ విధంగా. ఒక విషయం మాత్రం చెప్తానండి, అలాగే తర్వాత నేను కాకినాడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా పోలీస్ శాఖ నా దగ్గర ఉండింది. అప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ పోలీసు గ్రౌండ్స్ లోనే హెలిప్యాడ్ తయారు చేయాల్సి వచ్చింది. రాత్రంతా అక్కడే ఉండి హెలిప్యాడ్ అయిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ అక్కడికి వెళ్లేసరికి అప్పుడు పనిచేసిన SP అక్కడ వచ్చి ఉన్నారు, చూస్తున్నారు అన్నమాట ఆయన కూడా. ఆయన ఒకటే అడిగారు, అమ్మ ఏమైనా దుమ్ము లేస్తుందా? ఏం లేవదు సార్, తడిపిస్తున్నాను అన్నాను. అన్నాక ఆయనకి చెప్పారు వీళ్ళు, సార్ రాత్రంతా మేడం ఇక్కడే ఉన్నారంటే చాలా ఆశ్చర్యపోయాయి ఆయన. చంద్రబాబు నాయుడు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను బయటకు వచ్చేస్తుంటే గ్రౌండ్లోంచి నా ముందు ఆయన కారు దిగారు, దిగి వెంటనే చెప్పారు, అమ్మ మీ వెహికల్. లేదండి పర్లేదు, నేను బయటకు వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతానంటే వెంటనే ఆయన PA ని పిలిచి, మేడమ్ ఎక్కడ కనిపించిన పోలీస్ జీప్, వెంటనే ఆపి, మేడం ఇంటికి వెళ్తానంటే ఇంటికి, ఆఫీస్కి వెళ్తాను.

0: అంటే ఆఫీస్కి. ఇది నా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పారన్నమాట. అలా చెప్పగానే మా ఆఫీసర్ల జీప్లతో పాటు నా జీప్ లోపలికి వస్తుంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయేవారు. సో అలాంటి గౌరవాలన్నీ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి, నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి కూడా. అలాగే ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందండి మా డిపార్ట్మెంట్ నుంచి. ఒక ఎస్పీ గారిది వాళ్ళ బంగ్లాలో పెయింట్ లేయలేదు, అది డిలే చేశారు, నేను కాదు మిగతా వాళ్ళు. ఆయన ఏం మాట్లాడకుండా ఇంకెవరికోనో పురమాయించుకుని వేయించేస్తున్నారు పెయింట్లు. వేయించేసుకుంటుంటే అది నాకు తెలిసినే గబగబా వెళ్ళి, సారీ సార్ నా వల్ల పొరపాటైంది, ఆయన ఒకటే మాట అన్నారు. ఏంటమ్మా మీరు మీ గురించి ఒక పోలీస్ ఆఫీసర్కి మీరు చెప్తారా, యువర్ సిన్సియర్ ఆఫీసర్, ఐ నో అబౌట్ యూ, అన్నీ నాకు తెలుసు అన్నారు. నాకు ఇంకా కళ్ళమణి లాగలేదు. ఆయన మళ్ళీ వెనక్కి పిలిచి, అమ్మ మీరు కళ్ళమణి నీళ్ళు పెట్టుకోద్దు, అసలు యు ఆర్ జస్ట్ లైక్ మై సిస్టర్, ఇదంతా మీరే వేయించారు సరేనా, ఇదంతా ఈ పెయింట్లన్నీ R&B వారే వేయించారు అంటూ నన్ను కన్సోల్ చేసి నాకు టీ ఇచ్చి, అసలు ఆ గౌరవాలు అవన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తాయండి నాకు ఇప్పటికీ. అంతేనంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇందాకటి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. నేషనల్ హైవేస్ రోడ్లు వేస్తున్నప్పుడు దారిలో ఒకసారి దొంగలు కూడా అటాక్ చేశారు నా మెళ్ళ ఉన్న గొలుసుల కోసం. సో అది కూడా నేను ఏమాత్రం కూడా నేను వెనక్కి తగ్గలేదు అప్పుడు కూడా. తర్వాత ఒకసారి ఈ రహదారులలో సగం మేము ట్రాఫిక్ వదిలి మిగతాది రోడ్డు వేస్తుంటాం, అలాంటప్పుడు ఆ డెప్త్లు చూస్తున్నప్పుడు నన్ను గమనించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది పేవరు. నా కాలు ఆ మరిగే మరిగే తారు దాంట్లోకి ఫిక్స్ అయిపోయింది, అది రాదు బయటికి, ఉడికిపోతోంది కాలు, ఈ జనం వెళ్ళిపోతున్నారు. అప్పుడు రోడ్డు మీద ఆ పక్క నుంచి వెళ్తున్న ట్రాఫిక్ లోంచి వాళ్ళు పరిగెత్తికెళ్ళి కూలీలు వెనక్కి తీసుకొచ్చి, అప్పుడు ఆడకూలీలు కూడా ఉండేవారు వాళ్ళతో పాటు. సో వాళ్ళు నన్ను దాంట్లోంచి బయటికి లాగి తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్ల కింద కూర్చోబెట్టి నా కాలు వాళ్ళ ఒళ్ళోకి తీసుకుని సైబాల్ రాశారు. అప్పుడు కూడా నేను జస్ట్ ఒక్క రోజే నేను రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ వచ్చేసాను రోడ్డు పనికి. అంటే ఇదంతా కూడా ఇష్టంతో చేసిన పని, అందుకే నాకు ఎప్పుడు అది కష్టంగా అనిపించలేదు. అలాగే నేను ఈ మధ్యలో బతుకు రాదారిలో అనే ఒక కథా సంకలనం తీసుకొచ్చానండి. ఈ కథా సంకలనంలో 4 కథలు పూర్తిగా నా అనుభవాలు కూలీలతో, రోడ్లు, తర్వాత భవనాలు, ఈ నిర్మాణ పనులు, ఈ అప్పుడు వాళ్ళ మనోభావాలు, అప్పుడు ఈ కాంట్రాక్టర్లు వాళ్ల పట్ల చూపించిన ఆ చికాకులన్నీ, లేదా వాళ్ల పట్ల సరిగా ఉండరు, ఎంతైనా వాళ్ళకి సరైన వసతి కల్పించరు, ఆడవాళ్ళకైతే కొంచెం పని దగ్గర కూడా కొన్ని వేధింపులు ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు నాతో చెప్పుకునేవారు. పని దగ్గర నేనెంత వాళ్లతో కఠినంగా వ్యవహరించినా వెంటనే పని ఆగిపోగానే ప్రతి వాళ్ళని అడిగేదాన్ని, అన్నం తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, నిన్న నీ మీద తారు పడింది కదా, ఆ దాని మీద ఏమన్నా రాసుకున్నావా, మందులు వేసుకున్నావా, నేను తెచ్చేవనా, ఇలా. సో వాళ్ళకేంటంటే వాళ్లతో ఒక మంచిగా మాట్లాడటం వాళ్ళ అంటే అది నా నేచరు, అంతేగాని కొత్తగా తెచ్చుకున్నది కాదు. సో అందువల్ల వాళ్ళు ఏం చేసేవారంటే కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పే మాటల కంటే నా మాటలకు విలువ ఇచ్చేవారు. నేను ఎలా వేయమంటే ఆ వర్క్ అలా చేసేవారు, నేను ఎలా చేయమంటే అలా చేసేవారు. ఒకటి 2 సార్లు మా కాంట్రాక్టర్ ఏజెంట్ల కోపం వచ్చి వాళ్ళు, ఒరే అదేంటి డబ్బులు నేనిస్తుంటే ఆ మేడం గారి మాట మాట్లాడతావేంటి అని. ఒకతనైతే తారు పోసే మీద పోతుంది, చచ్చిపోతున్నావు ఏమిటో అంటే తారు నీ మీద పోస్తాను అన్నట్ట. ఎందుకని అంటే చూడు ఆడకూతురు, వాళ్ళు శ్రీకాకుళం నుంచి అది వచ్చిన వాళ్ళు, ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చి పని చేస్తుంటే మీద తారు పోయమంటావా, నీ మీద పోస్తాను అని చెప్పి, అంటే వాళ్ళు అంత ప్రేమగా నన్ను చూసుకునేవారు. అందువల్ల కూడా బాగుండేది నాకు క్షేత్రస్థాయిలో పనిచేయటం.
1: చాలా చక్కగా తెలియజేశారండి మీ ఉద్యోగ అనుభవాలన్నీ కూడా. మీ ఉద్యోగ ధర్మంలో భాగంగా మీరు రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద పెద్ద మహావృక్షాలను తొలగించవలసి వస్తుంది.
0: అవునండి, అవును
1: కదా. సో అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు, అరే తొలగిస్తున్నాము అని చెప్పా, లేకపోతే ఇది నా ఉద్యోగ ధర్మంలో భాగం కొట్టేయండి అని, అంటే ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అన్నది మీరు దాన్ని చెప్పండి.
0: అది రెండు వైపులానండి, ఒక కవిగా ఒక ఉద్యోగ ధర్మంగా. ఉద్యోగ ధర్మంగా తీయాలి, కవిగా బాధపడాలి, కానీ ఉద్యోగ ధర్మం ముఖ్యం. ఎందుకంటే రహదారులు వెడల్పు చేసినప్పుడు అవి తప్పకుండా ప్రగతికి దారులవుతాయి. సో చెట్లు మళ్ళీ వెంటనే నేను వేయించేశాను, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి నేను చేసిన మొట్టమొదటి పని మళ్ళీ చెట్లు నాటించడం. తర్వాత ఆ మానులండి తీయలేరెవరు, అవి రోడ్డు పక్కన అలా ఉండిపోతే. ఒకసారి చాలా పెద్ద తుఫాన్ అన్నమాట, ఆ తుఫాన్లో రోడ్డు మీద చెట్లు పడిపోయినవి ఉన్నాయి, బలవంతంగా తీసినవి ఉన్నాయి,

0: పడిపోయిన చెట్లు అప్పటికప్పుడు జనాలకి చెప్తే వాళ్ళు కొమ్మలు కొట్టుకుని తీసుకుపోయేవారు. కానీ మానులు తీయటం ఎవరి వల్ల అయ్యేది కాదు. అవి దూరానికి కనపడవు, దూరానికి అవి రాత్రిపూట కనపడకుండా వాటిని గుద్దుకుని ఏమన్నా యాక్సిడెంట్లు అవుతాయని భయంతో వైట్ సిమెంట్ తెచ్చి స్వయంగా కలిపి నా మటుకు నేను ఆ మానుల మీద పోస్తే దూరానికి తెల్లగా కనపడుతుంటే వాళ్ళకి ఇండికేషను, కనీసం అలా అన్నా నా ధర్మం నేను నిర్వర్తించాలని స్వయంగా కూడా చేసిన సందర్భాలున్నాయి. కవిగా బాధపడిన ఒక ప్రగతికి దారి వేసిన ఒక వృత్తి నిపుణురాలుగా కూడా మరి తప్పనిసరిగా నేను ఆ రకంగా తీసుకోవాలి ఉద్యోగ ధర్మాన్ని నేను. అలాగే ఒకసారి ఒక రోడ్డు, ఆ రోడ్డు ఏమైందంటేనండి, ఒక పల్లెటూరులో రోడ్డు, అక్కడ ఒక జూనియర్ కాలేజీ ఒక హై స్కూలు రెండు ఒకేసారి నడిచేవి, ఒక పూట అది ఒక పూట ఇది. అక్కడంతా కూడా మొత్తం రోడ్డు ఆక్రమించేసి, రోడ్డు అనేది లేదండి మొత్తం ఆక్రమణే, ఆడపిల్లలు వెళ్తుంటే వెనకాల నుంచి ఒట్టి నేను నడుస్తుంటే తగిలినట్టుగా అలా గుద్దుతూ వెళ్తుండేవారు అన్నమాట మగ పిల్లలు. ఆడపిల్లల్ని చదువులు మాన్పించేసే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లల్ని వెళ్ళాలి అంటే కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి హై స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళు అసలు భయపడేవారన్నమాట. సో ఆ పరిస్థితుల్లో ఏం చేశారంటే ఈ ఆక్రమణలు తీసేసి రోడ్డు వేయాలి. ఆక్రమణలు తీయాలంటే రెండు వర్గాలు, ఈ రెండు వర్గాల్ని సముదాయించే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులకైతే భయం, వాళ్ళని ముట్టుకోవడానికి కూడా భయం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి ఆ వర్క్ టేకప్ చేయాల్సి వచ్చింది. టేకప్ చేయడమే కాకుండా పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, అమ్మా ఈ ఊళ్ళో చాలా రాజకీయాలు ఎక్కువ, మీరంటే కాకినాడ నుంచి వస్తారు కాబట్టి మీకు తెలియదేమో, ఈ ఊళ్ళో ఈ ఆక్రమణలు తీయాలంటే ఒక ప్లాటూన్ పోలీసులు కావాలని చెప్పారు. తర్వాత నేను ఏదో ఒక డేట్ ఫిక్స్ చేస్తే రెండు సార్లు కూడా మిస్ చేశారండి వాళ్ళు కావాలని. సరే నేను ఇంక మూడోసారి ఏం చేశానంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పేసి మీరు వచ్చి అడంగలు తెచ్చి మీరు మార్క్ చేసేయండి అని జేసీబీలు దింపేశాను. తెల్లారితే జేసీబీలు వచ్చేసాయి రెండు, వీళ్ళు వచ్చేసారు కానీ పోలీసు రాలా. ఏమంటే మా పక్క జిల్లాలో ఏవో గొడవలు జరుగుతున్నాయండి, మేము వెళ్ళిపోయాం ఎవరు లేరు, అయినా మేడం మీరు వద్దని చెప్పాం కదా అన్నారు. వద్దని చెప్పాం కదా అంటే ఎన్నిసార్లు నేను వెనక్కి వెళ్ళను అన్నా, మేము తీయాలి కదా ఇవి, తీసి ఈ పిల్లలు చదువుకునేలా చెయ్యాలి, ఈ ఊరు ఆక్రమణలు తొలగించి నేను రోడ్డు వేసుకోవాలి కదా, నేనే ధైర్యం చేసి మొత్తం ఆక్రమణలు తీసేసి రోడ్డు వేసుకున్నాను. అది చాలా చాలా, అది కూడా నేను నా కథలో రాసుకున్నాను, ఆ కథ చాలా హైలైట్ అయింది. ముఖ్యంగా కాకినాడలో మాకు మంచి సాహితీ స్రవంత్ అనే గొప్ప సంస్థ ఉందండి, అందులో అందరూ పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, నాలాంటి చిన్న రైటర్స్ ఉన్నారు. సో నేను దానికి కూడా కోశాధికారిగా ఉన్నాను ఆ సంస్థకి. సో అందులో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, చదివిన వాళ్ళు ఈ కథలు ఇలా నిర్మాణ కార్మికుల గురించి, నిర్మాణంలో ఉన్న కష్టాల గురించి రాసిన కథలు మాత్రం ప్రపంచ కథా సాహిత్యంలోనే లేవు, ఫస్ట్ టైం రాశారు ఇది అని చెప్పి నాకు ప్రశంసలు వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే నేను మొదటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేయటాన్ని ఇష్టపడటం, దాన్ని ఒక సవాలుగా తీసుకోవటం.
1: అవునండి, మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం, మేమే చెప్పాలండి కృతజ్ఞతలు.
2: మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమం విన్నారు. శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ తేతాలి దిలీప్ కుమార్ రెడ్డి.

0: కార్లలో టీవీలు వీలైనంత వరకు వాడకండి. రేడియో, స్టీరియోలను ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల ఎదుటివారి హారన్లు, సంజ్ఞలు వినిపించవు. డ్రైవ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడడం వల్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏకాగ్రతకు భంగం కలిగించే ఎలక్ట్రానిక్ డివైజెస్కి డ్రైవ్ చేసేటప్పుడు దూరంగా ఉండండి.
1: వెహికల్ పార్కింగ్లో ప్రాబ్లమ్స్ చాలా ఇరిటేట్ చేస్తుంటాయి. రోడ్ క్రాసింగ్స్లోను, టర్నింగ్స్లోను, ఫుట్పాత్ల మీద, బస్టాండ్స్లోను ఇతరులకు ఇబ్బంది కలిగేలా పార్కింగ్ చేస్తుంటారు చాలామంది. అలా కాకుండా పార్కింగ్ కోసం కేటాయించబడిన ప్లేసెస్లో మాత్రమే, అది కూడా అడ్డదిడ్డంగా కాకుండా పార్కింగ్ లైన్స్లో వెహికల్స్ పార్క్ చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట జీఎస్డీపీ 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్ధికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY ద్వారా అర్హులైన గర్భిణీలు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి THR కిట్ కూడా ఇస్తారు. THR కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాపకి. ఈ స్కీమ్ తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29.71 కోట్ల రూపాయలతో నిర్మించిన 132/33 కెవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక వసతి బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
3: కాణివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారి తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారి తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోర్టు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో అక్షర జ్యోతి అంశంతో శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమాన్ని వింటారు.
1: మహిళవాణికి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా? మనమంతా కుశలంగా నిశ్చింతగా ఉండాలంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, అలాగే ఎన్నో పనులు చేసుకోవాలి, ఇంకెంతో నేర్చుకోవాలి కూడా. ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఈ జీవితంలో ఎంత నేర్చుకున్నా ఇంకా చాలానే మిగిలి ఉంటుంది నేర్చుకోవడానికి. ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా విద్యను మాత్రం నేర్చుకోవాలి, అంటే రాయడం చదవడం ఇవన్నమాట. ఒక చిన్ని దీపం చీకట్లను చీల్చి ప్రకాశాన్ని ప్రసరిస్తుంది. ఆ దీపం వెలుగు చేరినంత మేర చీకట్లు మాయమవుతాయి కదా. ఇక విద్య నేర్చుకోవడం వల్ల ఒక వ్యక్తి జీవితమే కాదు, తన కుటుంబం కూడా అభివృద్ధి బాటను పయనిస్తుంది. ఈరోజు మనం విద్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఇలా ఎప్పటి నుండి జరుపుకుంటున్నారంటే, 1966 అక్టోబర్ 26వ తేదీన యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సమావేశంలో యునెస్కో ప్రకటించింది. ఆ మరుసటి ఏడు అంటే 1967లో మొదటిసారిగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ అక్షరాస్యత దినోత్సవానికి ఒక ఇతివృత్తం ఉంటుంది. మరి ఈ సంవత్సరం అక్షరాస్యత దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే, ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత. చాలా చక్కని ఇతివృత్తం కదండి. మరి ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం. మరి అక్షరాస్యత ఉంటేనే కదా మంచి చెడులని తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోగలిగేది. అలాగే అక్షరాస్యత ఆత్మవిశ్వాస

మనం అక్షరాస్యత గురించి చెప్పుకుంటున్నాం కదా, విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఈ పద్యాన్ని గమనిద్దాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుండున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితన్, విద్య నెరుంగనివాడు మర్చుడే. ఎంత చక్కని పద్యమో కదా. మరి దీని భావం చూడండి. చదువు దాచి ఉంచబడిన గుప్త నిధి వంటిది. మనుషులకు చదువు చక్కని రూపాన్ని గౌరవాన్ని ఇస్తుంది, అలాగే కీర్తిని సుఖభోగాలను కూడా ప్రసాదిస్తుంది. ఈ విద్య ఆపదలో గురువుల, విదేశాలలో మంచి బంధువుల మనిషిని కాపాడుతుంది. విద్య అన్నిటికంటే శ్రేష్టమైన దైవంతో సమానంగా చెప్పబడింది. రాజులు కూడా విద్యను పూజిస్తారు. అటువంటి విద్య లేనివాడు నరుడే కాదు. అంటే చూడండి, విద్య ఉంటే మనం దేన్నైనా సాధించుకురావచ్చు. అంటే మనం తెలియని ప్రాంతానికి వెళ్ళినా మనకున్న జ్ఞానంతో అక్కడ పరిస్థితులను తెలుసుకొని విదేశాల్లో కూడా చక్కగా రాణించవచ్చు. మరి అలాగే ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, విద్య విలువను తెలుసుకొని తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంతో ప్రయాసపడి పిల్లల పై చదువుల కోసం తమ భారానికి మించినదైన ఖర్చుకు వెనకాడకుండా పిల్లల మంచి

0: భవిష్యత్తు కోసం వారిని చదివిస్తున్నారు. అయితే చదువుతున్న పిల్లలు చదువుని ఎలా చదవాలి అన్న విషయాన్ని ఈ పద్యంలో గమనిద్దాం. బట్టి పట్టరాదు పాఠ్యాంశముల్ ఎన్నడున్, అర్థమెరిగి చదవవలయునెప్పుడు, జ్ఞానమున్నచోట సన్మానములు కలుగు, లలిత సుగుణజాల తెలుగుబాల. నిజమే కదండి. ఏం చెప్తున్నారు? పాఠాలను ఎప్పుడూ కేవలం బట్టి పట్టకూడదు, వాటి అర్థాన్ని పూర్తిగా తెలుసుకొని అవగాహనతో చదవాలి. అలా చదవడం వల్ల మనకు నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలు లభిస్తాయి. మనం ఏం చదువుతున్నామన్నది అర్థం చేసుకొని చదివితేనే ఆ విద్య అన్నది ఎన్నటికీ తోడుండి మంచి భవిష్యత్తును ఇవ్వడంతో పాటు జీవితాంతం అండగా ఉంటుంది. మరి చదువు గురించి చెప్పుకుంటుంటేనండి, మొన్ననే ఎక్కడో చదివాను, ఒక తల్లి తన పిల్లలకి పుస్తకాలు పెన్నులు కొనలేని స్థితిలో ఎంతో బాధపడుతున్న సమయంలో ఆమెకొక పరుగు పందెం గురించి తెలిసిందట. ఆ పందెంలో గెలిచిన వారికి పారితోషికం ఉంటుందని విని ఈ తల్లి ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు. మరి పరుగు పందెంలో పాల్గొనేవారికి ట్రాక్ సూట్, షూస్ వంటివి ఉండాలి కదా. కానీ పిల్లలకు పుస్తకాలు పెన్నులే కొని ఇవ్వలేని స్థితిలో ఉన్న ఈమెకు ట్రాక్ సూట్లు షూలు ఎక్కడించి వస్తాయి చెప్పండి? ఈమె కట్టుకున్న సాధారణమైన చీరతో అలాగే కాలుకున్న చెప్పులతోనే పరుగు పందాన్ని ప్రారంభించారు. అయితే ఈమె పరిగెడుతుంటే కాలుకున్న చెప్పులు పదే పదే ఊడిపోవడంతో ఈమె చెప్పులు లేకుండానే ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు. ఈమె పాల్గొనడమే కాదు, తన పిల్లలు భవిష్యత్తు కోసం, వాళ్ల చదువు కోసం ఆమె ఏకంగా ఆ పందాన్నే గెలుచుకున్నారు. అవునండి, ఇది ఈ మధ్యనే జరిగింది. సామాజిక మాధ్యమాల్లో కూడా మీరెంతో మంది చూసే ఉంటారు. చదువు యొక్క గొప్పతనం తెలుసుకున్న ఆ తల్లికి జోహార్లు. మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.
1: అమ్మా

విద్య యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టే సావిత్రిబాయి పూలే స్త్రీల విద్య కోసం పాటుపడ్డారు. నిజమే కదండి, ఒక మహిళ చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే చదువుకున్నట్లు కాదు, ఒక కుటుంబం మొత్తం చదువుకున్నట్లే. చదువుకున్న మహిళ తన పిల్లల ఆరోగ్యం, విద్యా హక్కులు, ఆర్థిక వ్యవహారాల గురించి చక్కని అవగాహన కలిగి ఉంటుంది. అలాగే వారి బంగారు భవిష్యత్తు కోసం మంచి బాటలు వేయగలుగుతుంది. ఒక మహిళ అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే భవిష్యత్ తరాలకు బలమైన పునాది ఇవ్వడమే. ఇక అలాగే చదువుకోవాలన్న కోరిక ఉండాలే గాని చదువు నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కానే కాదు. చదవాలన్న సంకల్పం ఉండాలే గాని ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. చాలామందికి చిన్న వయసులో చదువుకునే అవకాశం రాకపోయినా తరువాత జీవితంలో చదవడం నేర్చుకోవచ్చు. అందుకే వయోజన విద్యకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు. ఎందరో వృద్ధులు తమ తీరని కలను నెరవేర్చుకుంటూ పెద్ద పెద్ద చదువులే చదువుతున్నారు. ఒకరు మొదటిసారి పుస్తకం చదివినప్పుడు కలిగే ఆనందం, అలాగే అక్షరాలు నేర్చుకున్న తర్వాత తమ పేరు రాసుకున్న ఆనందం ఎప్పటికీ మర్చిపోలేం కదండి. ఇక అలాగే చదువు విషయానికొస్తే ప్రతి వాళ్లు తమ మాతృభాషని నేర్చుకుంటే ఇతర భాషలు చాలా సులువుగా నేర్చుకోగలుగుతారు. ఇక మరి చదువు అంటే రాయడం చదవడం ఇవే కాదండి, ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యత కూడా ఉంది. అంటే ఈ రోజుల్లో అక్షరాస్యతకు మరో కొత్త రూపమే కదా ఈ డిజిటల్ అక్షరాస్యత. డిజిటల్ అక్షరాస్యత అంటే మొబైల్ ఫోన్ ఉపయోగించడం మాత్రమే కాదు, ఆన్లైన్లో సరైన సమాచారాన్ని గుర్తించడం, తప్పుడు సమాచారాన్ని నమ్మకపోవడం, అలాగే ఆన్లైన్ పరంగా భద్రతను అర్థం చేసుకోవడం, డిజిటల్ సేవలను బాధ్యతగా ఉపయోగించడం కూడా ఈ డిజిటల్ అక్షరాస్యతలో భాగమే. పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి మనం విద్య వల్ల జ్ఞానం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పుకుంటున్నాం కదా. చదువుకున్న వ్యక్తి తన జ్ఞానంతో విదేశాల్లో కూడా తన దేశం యొక్క కీర్తిని ఇనుమడింపజేయగలడు అన్నదానికి స్వామి వివేకానందుడే చక్కని ఉదాహరణ. చికాగోలో జరిగిన సమావేశంలో ప్రసంగించిన వివేకానందుడు అందరి మన్ననలు అందుకోవడమే కాకుండా దేశ గౌరవాన్ని, కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారు. విద్యాధనం ఎటువంటిదంటే ఎంత పంచినా పెరుగుతూనే ఉంటుంది. ఎంత జ్ఞానాన్ని పంచుకుంటే మన జ్ఞానం తగ్గదు, సరికదా, మరింతగా పెరుగుతుంది. అందుకే ఈ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మనం కూడా అక్షరజ్యోతిని వెలిగించి ఎందరో జీవితాలని కాంతివంతం చేద్దాం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: निर्देश दिए हैं। आकाशवाणी समाचार के लिए पटना से निधिश्री।
1: अहमदाबाद में विश्व पैरा तीरंदाजी 2026 में भारत ने आज 2 स्वर्ण और 1 रजत पदक जीता है। हरविंदर सिंह और विजय सुंडी ने पैरा रिकर्व पुरुष डबल्स के फाइनल में स्लोवाकिया को 6-2 से हराकर लगातार तीसरी बार खिताब अपने नाम किया। पैरा महिला रिकर्व स्पर्धा में पूजा जत्यान और भावना चौधरी को चीन के हाथों 6-0 से हार के बाद रजत पदक से संतोष करना पड़ा। भारतीय जूनियर हॉकी टीम ने चीन में एशिया कप के पूल मैच में आज दक्षिण कोरिया को 7-3 से हराया। कप्तान अनमोल इक्का ने 2 गोल किए। भारत के अब 3 मैचों से 7 अंक हो गए हैं। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक आज दोपहर के कारोबार में गिरावट के साथ कारोबार कर रहे थे। सेंसेक्स 548 अंक गिरकर 75,585 पर था। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात में 35,000 करोड़ रुपए की विकास परियोजनाओं का उद्घाटन, शिलान्यास और लोकार्पण किया। प्रधानमंत्री आज शाम मुंबई में ग्लोबल फिनटेक फेस्ट 2026 का उद्घाटन करेंगे। बॉम्बे उच्च न्यायालय ने प्रधानमंत्री नरेंद्र मोदी पर कांग्रेस सांसद राहुल गांधी की टिप्पणी को लेकर उनके खिलाफ 2019 में दायर मानहानि मामले में जारी सम्मन को रद्द करने से इनकार किया। और अहमदाबाद में भारत ने विश्व पैरा तीरंदाजी श्रृंखला में 2 स्वर्ण और 1 रजत पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒక్కసారి వర్షం లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. ఈరోజు వాల్తేరులో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్ కాగా వర్షపాతం 1.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం స్వల్ప జాడలను కలిగి ఉంది. ఇక ఆంధ్ర కోస్తా యానాం తీర ప్రాంతాలు మరియు ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో ఈరోజు నుండి రాగల 5 రోజుల వరకు చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి ఈనాటి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో బృందావనం ఘట్టం నుండి శ్రీకృష్ణుడి పాత్రలో శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ జి సీతారాం నాయుడు.
3: మిత్రమా కౌశిక, ఉవ్వెత్తు తరంగమున చేయి పైకెగురుతున్న నా ధీమ తల్లిని.

కౌశిక, నా జనకుడు వసుదేవుడు. నేను జనించిన కొన్ని నిమిషములకు నాకు లోకత్రయలు కౌశల్యం వలన ప్రాణాపాయం శంకించి శిశువు నగుడను వడి రెదికించుకుని అర్ధరాత్రం వర మధురాపురం నుండి వేపల్లెకుంచని అతడ పొరటాలకు యశోద

దేవి మంచమున నన్ను పారవయించి వరులెరుంగకుండా మహాత్ముడు అరుగుటయు, నేను నందుని ఎంత పెరుగుటయు. జగద్విదిత వృత్తాంతములు కదా కౌశిక. ఆ దినములలో భుజమున చల్ది చిక్కములు కౌశిక, భుజమున

0: కౌశిక, నా శైశవ క్రీడలన్నీ వర్ణించటకు చాలా కాలము పట్టు. స్థాన సందర్శనమున ఎన్నియో జ్ఞప్తి వచ్చుకుంది. అన్నిటి మాటకేమి గాని దీనిని ముఖ్యముగా వినుడు.
1: ముచ్చి చేసిన లక్క బొమ్మలో పశు నెమరు.

తరుణంబన్ అనువప్పటి గురించి మోడు మ్రాకులు వెళ్ళి మొగ్గ తొడుగా హరినములు కూడా హరినములు కూడా పారవశ్యము చెంది

0: కౌశిక ప్రాగ్దిశాగవ్య అభయం నుండి వెడలు మృగరాజు చందమున లోకానుగ్రహార్థమై సూర్యభగవానుడు ఉదయించుచున్నాడు. అవునవును,
1: ఉదయధరాదరేంద్రమునోద్భవమై ప్రాచతి వదన లలాట భాగమున బాసిలు కుంకుమ బొట్టు కైవ

0: మొదముగా అంబుజాత సుమముల్ వికసించి తలంబులేర్పడం.
1: కౌశిక, అట్లయినా శరీరగర్భితమైన అంజలిని బట్టి భగవానునకు లోకబాంధవుని ప్రార్థింతము. భగవానుడా, లోకబాంధవా,

సంస్తూయమా మహామహిమాభిశోభితాయ పద్మినీ మత్త కాశి నికిలి కించిత క్రియా పాటవ హస్త

భగవతే కర్మ సాక్షినే నమస్తే నమస్తే నమో నమః. అరే దురాత్మ, గర్వాంధకార ప్రవర్త హృదయ నిష్కార మహత్వని వాదశేల, ఎవడవురా నీవు? అన్నయ్య, సకలభూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరుణకు విధి విధాన పురుషార్థ ప్రధానాలోండనై, హస్తాంజలిన్యస్త తరంగిణి శలిలుండనై, నిమీలిత నైనారవిందుండనై, హృదయారవింద నిశ్చిత సుందర సరోజిని మనోహరుండనై ఉండ దోషిత నిష్ఠీవనము పడి అయ్యదియే కోపకారణం. శ్రీమద్ చతురానన పంచానన షడానన సహస్రానన వజ్రాయుద పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిందిర కింపురుష విద్యాదాగ్రిగేసిన సమూహంబులు ప్రదక్షిణార్థము ప్రతిఘటించి నిలిచిన నిలుతురుగాక. దైత్యరాడ్గర్భ నిచ్చేదక సుదర్శన మహావిదార్థమై బృందార కేంద్ర త్రిదివ సామ్రాజ్యక సంరక్షణ దురంధరమై ప్రళయ సమయ కృషానుషిక ప్రతిమనోజ్వల మహాకీలిక శోభితంబయ్యలరు నిర్విక్రమ పరాక్రమ స్ఫురిత చక్రాయుధముచే ఆ దురాత్మ గృతాంత నిశాంతమున కంచిని గావించద. ఓ యమునా జలాధి దేవత, కుడిల స్వభావ నామధేయాదు నిరంజింపవేని దుష్ట రాక్షస విరాముడకు రఘురాముడు రత్నాకర్యు బంధించిన చందమ్మున నేను ఇప్పుడు బంధించద. కావునే సత్వరమే తెలియబల్కుము, దుష్టాత్మని నామధేయము ఎవడు? నిషిదగిరిపై మణిపురం వేలు గంధర్వుడు గయుండు. ఓ బలదేవ సాత్తికి ఇది వినుండు. గలనిదులింకుగాక గలనిదులింకుగాక

0: వరం రాజుగాక ఈగలకి ఇతుండు పశ్చిమ దిశం జనించడుగాక ఇంకన కలుగయునుత్తమంగమున ఖండన కేశద చక్రధారల
1: అక్రూరుడా, రాయభారం అటుంచి ముందు ఈ మాట చెప్పుము.
0: ధర్మ పరావతారుడగు ధర్మజుడున్న ప్రమోదియై గదా మర్మ

0: ఏమి
1: అర్జునుడే ఇట్లందుకు సాహసించిన ఆ మూఢ చిత్తుల చేత కృష్ణుడిప్పుడు నిశ్చయముగా వంచింపబడినాడు. ఒరే కృతజ్ఞుడా మధ్యమ పాండవ, ఈ అవసరమున నన్ను మోసపుచ్చిదువు కదా.
0: ఆ వినయ ప్రవర్తనములు ప్రియపూర్వక భాషణములు ఓకే.

అమ్మా కళ్యాణి, ఇంది నిన్ను అనవలసిన పని లేదు. స్త్రీ బుద్ధి యొక్క అల్పత్వమే దీనికి మూల కారణం. ఏముంది వేణి? సారే చీరలు నగలును, సారే చీరలు నగలును తాళగునుచు పుట్టి నిండ్లు గుళ్ళలు చేసి పోయే సతులు తొదకు మగ

అర్జున, ప్రాతకాల సమయమున ప్రభాకరునికి విజయధాన పురుషులకి ప్రధాన లోలుండనయ్యుండ గర్వాంగులకు గైడు నా దోషనిచ్చేవనము వైద్య. అంగులకు ఆ దురాత్మను నేను వధించదానను. నీవు కామ కంకణము కట్టుకుంటే కాని ఈ విషయమునందులో ఈ వైశ్యసన్ మాత్రమైనను. తలపవైతివి, తలపవైతివి, నీకును నాకు.

అర్జున, మేనత్త కుమారుడవై, నా అదుంగి సోదరికి సుభద్ర పెన్విటనవుట మరిందివై, ఆప్తమిత్రుడవైన నీకింత దురాచరణము కర్తవ్యమే, అఖిల రాజవంశంలో నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమే. అవును, అనిమిత్త విరోధములకు ఈశన్ మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమును కేల సమకట్టదు. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితుల మగు మనకిరువురకు పగగలుగుట భువనములలో అత్యంత ఆశ్చర్యము నందుచున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయము ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. శ్రీకృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నివాస కవచ కాలకేయాది దానవ వీర విజయుండకు మేము తృణప్రాయులై ఉన్నాము. అర్జున, నీవెంత తేజోనిహీనులమైన నీ భావమరుదులము కాకపోము సుమా. అర్జున, నే బాధించినదేమి? అయ్యో, క్షమించని వాడను నేనా?

పెట్టునోడు నెనరొకింతయులే నెనరొకింతయులే నిదురించు తరి వా

రాజు గురుజనంబులమ్రోల ఉవిద కట్టిన కోపు లొలుచున్నాడు. రాజసూయాధమై బృహద్రథ నోజు భీమసేనుని చేత కంపించునాడు. నీకు చుట్టంబునైతినిగాక నేడు బాంధవుడనౌ.

కృష్ణునితో పనితీరినది కావున అతని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లు అయ్యే ఇట్లు కృతజ్ఞుల వగదని ఎన్నడెరుగుదుము. అందుచేతను ధనంజయ, నేను నీకు ఒక హితోపదేశము చేసేదని వినుము. చెలిమియో నచ్చినారం అటు చిన్నతనం నుండి పాయక జలజలాక్షులంగలసి చెయ్యల నుండిన అప్పుడైనను వెలగితి మొక్క ప్రో

జనములు నిన్ను ఆ చంద్ర తారార్కము విశ్వాస ఘాతుకుండని నిందింతురు. నిందపోట కష్టము కావున గైని విడుము. అర్జున, ఈ అల్పుర నిమిత్తమై నాతో వివాదం నకీయకంటివేని నీకు రానున్న లాభములు అనేకములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పించువేని నీకు ఈ ధరోమండలం వంతయు పట్టంబు కట్టెదా. నిన్ను దేవదారవ మానవ సమాన చరిత్రునిగా యొనచ్చెదా. శ్రేయస్కాముండి వైతువైనట్లు చేయుము. సామ్రాజ్య సంపాదనీయ యుత్తమ రాజధర్మము కదా. ఆహా, నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుండనా? కాంతార నివాసులకు యోగీంద్రుడు కాని విరాగి వలె కనపడుతున్నాడవు. అంత రాజ్యపోగ పరాన్ముఖమైనచో రాజసంఘంబు వధింపలేలా? తద్దన రాజ్యములు గైకొనలేదు. సరియే, ఆ మాటకేమి గాని నేను ఒక కవిశము చెప్పేదా వినియదవా. ధర్మమనగా ఎట్టిదో? లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదు. అర్జున, నీకిష్టము కాని ధర్మము కాదా? అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులు బంధువులము కదా. అట్టి ఎడ నాకు అపకారం అనర్చిన దొరాచారుండు నీకు కూడా అపకారము చేసినట్లు కాదా? అఖిల లోకములో నాకు అవమానం సంఘటిని ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందరూ నేను నీ కార్యములు నావిగా భావించుతుండా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించనన్న వానికి నీవు శరణం అసంగు వచ్చునా? మనం ఉభయము కలిసి ఆ దురాత్మని దండహత్యని పారకంపవలే. రమ్ము పోవుదమ్మ. అర్జున, నీకంటి భయం పోలదు. నేను నీకు వయోజ్యేష్ఠుండను. గురుజనంబులు ఆనందించినప్పుడు కొండకి నాడు ధర్మమని విచారింపక ఏ పని అయినా నువ్వు చేయిందకు తొలి భార్గవరాముడు పితృయోగం తల్లి తలకు అండ్రగొట్టడం త్రవనేసే. దీర్ఘతముని తనయులు మాతృశాసనం తండ్రిలే చర్మల పారదోషి. కావున అంతకంటే మనము ధర్మాతులమా? అర్జున, నేనెన్ని విధములు చెప్పినను మూర్ఖతను విడుకున్నావు. సరియే, మన పూర్వజన్మ వృత్తాంతం మెరించదా ఇంచుకు వినుము. తొలి బదరికావనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులిరువులు తపపర తంత్రులై ఉందురు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వసఖా భాగవతారణార్థంబు పాండవ యాదవ వంశములందు క్రమంబున వదించితిని నా వాక్యములు యథార్థము నెరుంగోరదవేని అది వాటి వీక్షింపు. ఆహా, అయ్యది చూపటి అనర్థమే తెచ్చాను. అర్జున, ఎన్ని విధములు నయభయములు బోధించను నీ ఒకెంత చెవిని వెనుక సమరోత్సాహక్య పరతంత్రుడు అయితే ఇదిగో నా తోడ సురాసుర యక్షరాత్ర కిన్నర పన్నగ విద్యాధర గంధర్వగురుడైన సంగ్రామ రంగమునకి ఇయ్యకున్నారు. నీవు బాలుండవు ప్రాణములు చూచుకున్నావు. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రనల జ్వాలను మగ్గిరి ఫల్గున చక్రమ మహిమంచకు వినుమంటారు.

ఒకవేళ నిలువ వచ్చుగాక శైరింపవచ్చునే కథనమందు శివునికైనను చేరదాదవునికైనా భువునికైనను శతకోటి వహుని.

వయ్యి ఫల్గున నేను అవంత కోటి అవతారదారని రక్షోరాజ వర్గములు వధించి తిని ఇది నిద్దలు గని కడువడిగా జలదింబడి దుడుకు సామగ్రిని గడచేర్చి వేదంబుల వేదకొసంగిన మీనమూర్తిని క్షీరసాగర మదనకాలమున మందరోర్వి ధర్మితి సురాసుల సంరక్షించిన కోర్మ రూపుండను నేను ఇంకా అనేక అవతారములు ఎత్తి తిని నీకొక తార్కాణము చూపెదను అది మహామీనాతారము ప్రళయకాల మందు నిజద్రంశ తలంబున నిలిపే రత్నాకర మధ్యంబున నా మీనమూర్తిని చూడుము. అర్జున, ఎప్పటికైనా మధ్య ప్రతాప జ్ఞానము కలిగినదా? గైను విడిచేదవా? అర్జున, ఎన్ని విధములు చెప్పవలేనో అన్ని విధములు చెప్పి ఉంటుంది, కానీ నీ మనంబు వివేకము పొందది. సరియే, ఇంకా నీ మనోనిశ్చయం ఎదియో చెప్పుము. చీ మూర్ఖుడా, ఆ గైడు నిరపరాదుట. అట్లయిన లోపము నా యందున్నట్లున్నది. నీవెంత దురాచారుండవని మున్నెరుంగక బలరామది అదపొంగవులతో గలహించి నా చెల్లి యొక్క సుభద్ర నీకిచ్చి వివాహము చేసి తిని మూర్ఖుడా. వేమునకు పానకము పోసి పెంచినట్లు

0: మీరింతవరకు గయోపాఖ్యానం నాటకంలో బృందావనం ఘట్టం నుండి శ్రీకృష్ణుడి పాత్రలో శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ జి సీతారాం నాయుడు. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మనమున మధురమే సుధాగానం. మరి మధురమే సుధాగానంలో అలనాటి ఆపాత మధుర గీతాలు వినిపించే కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఆపాత మధురాలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా కూడా చిన్న ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అన్నమాట. 1980 లోపల ఉన్నటువంటి సాంగ్స్ని మాత్రమే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. అలానే భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఎర్రకోట కోసం కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్న వారు ఆకాశవాణి విశాఖపట్నం రెయిన్బో వారికి నమస్కారం. దయచేసి మధురమే సుధాగానంలో అలనాటి ఆపాత మధుర గీతాలు వినిపించే కార్యక్రమంలో దయచేసి మేం కోరిన పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నవారు చిత్రం శ్రీకృష్ణ సత్య, పాట అలక మానవే అంటూ రిక్వెస్ట్ చేస్తున్నవారు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల, మీ అందరి కోసం ఈ పాట

మధురమే సుధాగన్లో ఎర్రకోట కోసం చెప్పుకుంటాం అని చెప్పాను కదండి. 1947 ఆగస్టు 15 భారతదేశపు మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోట ప్రధాన ద్వారమైన లహోరి గేట్ పైన భారత ప్రధాన మంత్రి ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాన ద్వారం వద్ద లాంఛనంగా జాతీయ ద్వివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత దాని ప్రాకారాల నుండి దేశవ్యాప్తంగా ప్రసారమయ్యేటటువంటి ప్రసంగాన్ని చేస్తారట. అయితే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎర్రకోట అన్నది మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత. మరి మనకి నెక్స్ట్ రిక్వెస్ట్ చేస్తున్న వారు కవిత మూవీ నుంచి విరజాజీ ఈ పాటను మా కోసం ప్లే చేయండి అంటూ గణేష్, సావిత్రి, మనీష్, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి విశాఖపట్నం బీసీ రోడ్ గాజువాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మీ అందరి కోసం ఈ పాట.

భారతదేశంలో ఢిల్లీ పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఒక చారిత్రాత్మక మొఘల్ కోట అంటండి ఎర్రకోట. సో దీనికోసం ఇది ఎరుపు మరియు తెలుపు రంగులతో అలంకరించబడినటువంటి ఈ కోట యొక్క రూపకల్పన తాజ్మహల్ వాస్తుశిల్పి అయిన ఉస్తాద్ అహ్మద్ లహోరికి అప్పచెప్పడం జరిగిందంట. సో ఇది గురించి ఎన్నో విషయాలు కూడా మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత. మరి నెక్స్ట్ రిక్వెస్ట్ పూజ మూవీ నుంచి ఏ సాంగ్ అయినా మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి. మీకోసం ఈ మూవీ నుంచి ఈ పాట.

మధురమే సుధాగానంలో నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి సిరి సంపదలు చిత్రం నుండి వేణుగానము పాట కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కృష్ణ. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

సాయంత్రం 5:30 ప్రసారమైనటువంటి కార్యక్రమం వాపదం విభావంలో ఒక వర్డ్ కూడా నేను ఇచ్చేస్తున్నానండి, పాప. దీనిపై మీ కథలను, క్షమించాలి, మీ కవిత్వాలను పంపించవలసినటువంటి వాట్సాప్ నెంబర్ 6304767436 నెంబర్ అన్నమాట. మధురమే సుధాగానంలో మరొక రిక్వెస్ట్. మంచి కుటుంబం చిత్రం నుండి తుల్లి తుల్లి పడుతూ ఉంది పాట కావాలంటూ కోరుతున్న వాళ్ళు ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ.

ఎర్రకోట కోసం చెప్పుకుంటాం కదండి. పురావస్తు పరిశోధనల ప్రకారం ఎర్రకోటలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 2600 నుండి క్రీస్తుపూర్వం 1200 మధ్య కాలానికి చెందిన కాషాయరంగు మట్టి పాత్రలు, సంస్కృతికి చెందిన అనేక కళాఖండాలుగా బయటపడ్డాయంట. మధురమే సుధాగానంలో మరొక రిక్వెస్ట్, సిపాయి చిన్నయ్య సినిమా నుండి పడవ వచ్చిందే పిల్ల పాట కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు లింగాలక్ష్మి అండ్ సత్యనారాయణ మూర్తి, చీమలపల్లి నియర్ వేపగుంట నుంచి అంటే మీకోసం ఈ పాట.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: అలాగే మనం ఎర్రకోట కోసం తెలుసుకుంటున్నాం కదండి, అత్యున్నత స్థాయి అలంకరణను ప్రదర్శిస్తుందంటే ఎర్రకోట. అలానే కోహినూరి వజ్రం కూడా దాని సామాగ్రిలో ఒక భాగమని చెప్తారంట. కోటలోని కళావృత్తులు పర్షియన్, యూరోపియన్ మరియు భారత కళా సాంప్రదాయాలను మేళవించి ఈ రూపం ఎప్పుడు కూడా రంగుల్లోని గొప్పతనంతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన షాజహాన్ శైలిలో పరిణమించాయంట. ఎర్రకోట భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వాస్తు సముదాయాల్లో ఒకటి అని, ఇది గొప్ప చరిత్రను కలిగి ఉందని చెప్తారు. మరి అంతర్జాల

మధురమే సుధాగానంలో తోడు నీడ మూవీ నుంచి నీ తోడుగై సాంగ్ కావాలంటూ రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాటతో ఈ ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేస్తున్నాం.

లిసనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదారం చెకరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనం మరి సరదాగా కాసేపు, సరదాగా కాసేపులో మీకోసం ఒక మంచి టాపిక్ కూడా నేను తెచ్చేసాను అనమాట. మరి అంతకన్నా ముందు టాపిక్ చెప్పకముందే కాల్స్ వచ్చేస్తున్నాయి. టాపిక్ ఏంటో చెప్పకముందే కాల్స్ వచ్చేసిందంటే, హేమాంజలి మీరు ఏ టాపిక్ అయినా చెప్పండి, పర్లేదు మేమైతే రెడీగా ఉన్నాం. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్పై మేము మాట్లాడేస్తాం తడుముకోకుండా అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనమాట మన లిజనర్స్ది. సో టాపిక్ ఏంటి అంటే, జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక్కొక్క సందర్భాల్లో మనతో ఎవరైనా బయటకు వస్తానని చెప్పి సడన్గా హ్యాండ్ ఇస్తే, మనంతా రెడీ చేసుకొని మనం రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఇస్తే, అవతలి వాళ్ళు మనకు బాగా క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళపై సీరియస్ అయ్యేటటువంటి, అలా రియాక్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారు? సో ఎదుటి పర్సన్ మనకు చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ పర్సన్ మనకి బయటికి మనతో పాటు వస్తానని చెప్పి మనకి హ్యాండ్ ఇచ్చారు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ టాపిక్పై మాట్లాడటానికి కాల్ చేసి వచ్చా అనమాట. టూ ద నెంబర్స్ 0891272724 or 2727 2728.

0: ఇంకెందుకు ఆలస్యం? మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను శ్రీకాకుళం జిల్లా ధర్మవరం నుండి రుక్మిణి మాట్లాడుతున్నానండి.
0: రుక్మిణి గారు, చెప్పండి.
1: మాకు ఒకసారి ఇలాగే క్యాంప్ వెళ్దామని అందరము బాగా రెడీ అయ్యాము తీర్థయాత్రకి వెళ్దామని.
0: ఓకే
1: వాళ్ళేమో వెహికల్ బుక్ చేస్తారు,
0: ఓకే
1: అందరం లగేజ్ ప్యాక్ చేసుకుని బయటకు వచ్చిన టైంకి వెహికల్ ఆగిపోయింది, మరి రావట్లేదు అని చెప్పేశారనమాట.
0: ఓకే
1: మేము మరి వాళ్ళకి సొంత బావ గారు పైవారు కాదు కాబట్టి ఏమీ అనలేక అందరము మాలో మేము కొంచెం సతమతం అయిపోయి ఆగిపోయాం, మరి ఏం చేయలేక.
0: అయ్యయ్యో, వెరీ టఫ్ సిచ్యువేషన్ అండి అది మాత్రం.
1: నైట్ 11 గంటలకి రెడీ అయ్యి చెప్పారు, అందరం రెడీ అయిపోయి వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు వెహికల్ రావట్లేదు, అమౌంట్ వాళ్ళకి చాలని చెప్పారనమాట.
0: ఓకే అదేదో ముందే తెలుసుంటే ఏదో చేసేవాళ్ళం కదా అనిపించి ఉంటుంది.
1: నెక్స్ట్ ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పినా వాళ్ళు మరి రామని చెప్పేశారు అన్నారు. ఆ టైంలో అందరికీ కొంచెం ఇబ్బంది అయ్యి బాగా ఫీల్ అయిపోయామన్నమాట.
0: ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అదనమాట, థ్యాంక్ యూ చెప్తున్నారు ఆమె కూడా రిటర్న్. సో అదనమాట నిజమే అండి. బాగా క్లోజ్ అనుకోండి, మనం బీచ్కి వెళ్దాం అనుకుంటాం, లేదా పార్క్కి వెళ్దాం అనుకుంటాం, లేదంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ విషయానికి వెళ్దాం అనుకుంటాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోవటమో ఏదో ఒకటి అయ్యి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అనుకోండి. సో మీరైతే ఏం చేస్తారు? నెక్స్ట్ కాల్.
2: హలో, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసి కుమార్ మురళి.
0: ఓకే, టాపిక్ విన్నారా అండి?
2: విన్నాను మేడం, విన్నాను.
0: చెప్పండి.
2: మా ఫ్రెండ్ సర్కిల్ లో వైకుంఠం ఒక టీచర్ ఉన్నారు మేడం. మేము ఎప్పుడు కూడా వీక్ వన్స్ సరదాగా తిరగడానికి పార్టీలు కానీ అవుతాం, ఫస్ట్ ఫ్రెండ్ ఆయన కూడా.
0: టీమ్ కొకలు ఉంటారు కదండి, ఖచ్చితంగా
2: వీడే ఎప్పుడు కూడా చెప్పిన టైం ఎక్కడికి రాదు, చెప్పింది చేయదు.
0: అతనికి ఎన్ని కష్టాలు ఉన్నాయో
2: వీళ్ళందరికీ నేను కొద్దిగా పెద్ద కాదు, నన్ను గౌరవిస్తారు అందరు.
0: ఓకే,

0: ఎప్పుడు కూడా అదే పని వాడు, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ టీచర్.
1: ఓకే,
0: కానీ వాడు మారలా.
1: పాపం అతనికి కష్టాలు ఉన్నాయో మీరే అర్థం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సో అదనమాట మన నెక్స్ట్ కాల్. హలో,
2: నమస్తే.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హ్యాపీ హ్యాపీ ట్యూస్డే ఇండియా ఫ్రమ్ విశాఖపట్నం. ఎక్కడైపోయా?
1: నమస్తే అమ్మ, చెప్పండి.
2: నమస్తే అండి. ఏం టాపిక్? యాత్రలు వెళ్ళినా?
1: యాత్రల టాపిక్ కాదు, అంటే ఎప్పుడైనా మనకి బయటకు వస్తానని చెప్పి మనకి హ్యాండ్ ఇచ్చారనుకోండి సడన్ గా ఎవరైనా, అవతల వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్, సో మనం ఏమీ అనలేని పరిస్థితి అప్పుడు మీరు ఏం చేస్తారు
2: అంటే, మాకు ఎలిమెంటరీలో ఉన్నప్పుడు మా వారు డ్రెడ్జింగ్ డాక్టర్ కనిపిస్తున్నారు, నేను టీచర్కి చేసేదాన్ని. మాకు మూడేళ్ళ పాప ఒకటి, పది నెలల పాప ఒకటి ఉన్నారు. మా వారి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్ వారి ఫ్యామిలీ వాళ్ళు కాశ్మీర్ బయలుదేరుతున్నా అంటే మాకు వాళ్ళకి కూడా టికెట్స్ తీసారు. హలో
1: చెప్పండి.
2: అయితే కాశ్మీర్ వెళ్దామని అన్ని సర్దుకున్నాయి లోగా, ఇంకో రెండు రోజులు ప్రయాణం ఉందని క్యాన్సిల్ చేసేది వచ్చింది. ఏంటంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఒంట్లో బాగోలేదు, అందువల్ల ఆగిపోతున్నారు. సరే, ఏం చేయలేదండి, మళ్ళా కాశ్మీర్ వెళ్ళడం అవ్వలేదు. ఇంకో ఎక్కడికో పిల్లల్ని పట్టుకుని వెళ్ళొచ్చు
1: దగ్గరలో. సో అదనమాట, కారణాలు ఏమైనా కూడా మనం ఒక ప్రోగ్రామ్ అనుకొని ఎవరో ఒకరి వల్ల మన బ్యాచ్లో ఒకరు ఉంటారు, లాస్ట్ మినిట్లో నేను రాలేననో నాకు అవ్వదనో చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అవతల వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్, అంత సీరియస్గా మనం రియాక్ట్ అవ్వలేం, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? కాల్ చేయాల్సిన నెంబర్ 0891272724 or 2727278.

0: సరదాగా కాసేపులో మరొక నెక్స్ట్ కాల్.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కొండలరావు భయ్యవరం అండి.
0: ఓకే, టాపిక్ విన్నారా అండి?
1: ఇలాగండి, ఒకసారి మా ఫ్రెండ్ వస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మాయిల వద్దని తడాలు రావడం మనిషిడండి. అప్పుడు నాకు చాలా కోపం ఎక్కిందండి. మరి ఏం చేయాలి అంత ఫ్రెండ్?
0: నిజమే, ఏం చేయలేము, అలా చేయకుండా ఉండలేం, ఏమన్నాలో కూడా అర్థం కాదు.
1: అలా చేసేదండి. పిక్నిక్ వెళ్దాం అనుకున్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎదురు వినే ఎప్పటిదాకా పెట్టుకుని వెళ్దాం. సరే వెళ్దాం అన్న సేవలోనే మా అమ్మ మా నాన్న వద్దన్నారని చెప్పేసి వెళ్ళిపోయాడండి. చెప్పేసి
0: ఏమన్నారట అప్పుడు మీరు?
1: ఏమంటామండి, సొంత ఫ్రెండ్ ఇంకేం అల్లాకపోయామండి.
0: ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అదనమాట, అదే నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. నెక్స్ట్ కాల్. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే. నమస్తే మేడం. ఎన్ఎన్ఎస్ గారు, శ్రీలన్న గారు.
0: టాపిక్ విన్నారా అండి?
1: ఇన్నాం మేడం.
0: చెప్పండి.
1: మేము సెక్యూరిటీ ప్రోగ్రామ్ పెట్టినాం మేడం. టైం వచ్చి మా ఫ్రెండ్ ఫోన్ డోకా ఇచ్చేసాడు, రాలేదా మన అమ్మకి మనసు బాగాలేదా అని.
0: అలాంటప్పుడు మనం ఇంకేం అనలేం కూడా.
1: ఏం అనలేదు మేడం. మెయింటైన్ మనసు బాగాలేదు అన్నారు కదా. మరి
0: అవును, ఇంకేదైతే మాత్రం
1: అది యాక్చువల్లీ అదే అయింది మేడం. అందుకే మరి అయిపోయింది, నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మళ్ళీ.
0: ఓకే,
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
0: సో షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగా చెప్పేస్తున్నారు మన లిజనర్స్. నెక్స్ట్ కాల్. హలో, హలో, హలో,
2: నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: రమణ సీతమ్మ, నాగుల
0: నాగులపల్లి. ఓకే, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. అయితే
0: చెప్పండి.
2: ఇలాంటివి జరిగితే కోపంలో కూడా ప్రేమంటుంది అని అప్పుడే తెలుస్తుంది.
0: అవును,
2: అప్పటిదాకా తెలియదు, క్యాజువల్గా ఉంటాం. అట్లాగే రెండు మూడు సార్లు జరిగింది.
0: రెండు మూడు సార్లు?
2: రెండు మూడు సార్లు.
0: మీ ఓపిక ఓపిక
2: దాంట్లో కూడా అంత ప్రేమ ఉంటుందా? తర్వాత అర్థమైంది.
0: ఇంతకీ హ్యాండ్ ఇచ్చింది ఎవరండి?
2: వద్దులే అమ్మా, ఉంటాను బాయ్.
0: ఓకే, ఓ చెప్పటానికి మొగమాట పడ్డారనమాట. సో నెక్స్ట్ కాల్. హలో,
3: హలో,
4: హలో, గుడ్ ఈవెనింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గా నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చాలా చక్కగా మాట్లాడుతున్నారు కానీ ఎఫ్ఎం వాల్యూమ్ తగ్గించలేదు, సో దానివల్ల కాల్ కట్ అయింది. సో ఎవరైనా కాలర్ మాట్లాడేటప్పుడు డెఫినెట్గా మీ రేడియో వాల్యూమ్ తగ్గించండి, కంప్లీట్ మ్యూట్ పెట్టేస్తే ఇంకా మంచిది. నెక్స్ట్ కాల్.
5: నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: నేను, నా పేరు మానగారు మల్లికార్జునరావు, ప్రస్తుతం ముంబై నుంచి మాట్లాడుతున్నాను అండి.
0: ఓకే, టాపిక్

0: టాపిక్ విన్నాను మేడం, విన్నాను విన్నాను విన్నాను.
1: చెప్పండి.
0: ఈ మధ్యన జరిగిందండి, విజయవాడ నుంచి ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేస్తే ఆయన ఏమో స్టాప్ అయిన సుబ్బారావు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి, మాకు తెలుసున్న ఆయన,
1: ఓకే,
0: మాజీ మంత్రి, వస్తున్నాం మీ ఇంటికి మధ్యాహ్నానికి అని చెప్పి, మధ్యాహ్నం లోపల 2 గంటల 3 గంటల ప్రయాణం ఎక్కువ ఉండదు, వచ్చేస్తాం అని చెప్పాను. అంటే భోజనం వచ్చేయండి అన్నాను, అలాగే అన్నారు. సరే వాళ్ళంతా వస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం స్పెషల్ గా ఏర్పాట్లన్నీ చేశాం. 12 అయింది, 1 గంట అయింది, ఫోన్ లేదు, వాళ్ళు లేరు.
1: అయ్యో,
0: నేను మళ్ళీ ఫోన్ చేసేటికల్లా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి అన్నారండి.
1: ఓకే,
0: అప్పుడు ఏం చేస్తాం, మిగతా పని వాళ్ళకి వాళ్ళకి పక్క వాళ్ళకి ఎవరికి వచ్చేసుకుని ఇంకా చేస్తాం. అప్పుడు ఒక బీపీ రేజెంట్ గారు అంటే ఆగిపోయి, ఎందుకంటే ఉపయోగం లేదు కదా మేమన్నా వాళ్ళని.
1: అవునండి, అవును అవును.
0: సరే అలా
1: ఓకే,
0: జరిగింది.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అదనమాట, చిన్న వాణిజ్య ప్రకటన తర్వాత మిగతా కాల్స్ అండ్ ఒక సాంగ్ తర్వాత మిగతా కాల్స్ కూడా తీసుకుందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడైతే మీ అందరి కోసం నేచురల్ స్టార్ నాని లావణ్య త్రిపాఠి జంటగా నటించినటువంటి భలే భలే మగాడి బాయ్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేసింది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరిక.

0: సరదాకా కాసేపులో మన నెక్స్ట్ కాల్. హలో,
1: నమస్తే, బాగున్నారండి?
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: జ్యోతి జ్యోతి గారు కదండి?
0: లేదండి, హేమాంజలి.
1: సారీ అండి,
0: పర్వాలేదండి, చెప్పండి.
1: పసరపూడి సత్యండి. అదే ఒక్కనే కనసద సగం వెళ్దాం అనుకుంటున్నాను. దాని తేడా చేసాను అనుకోండి, కోపం వచ్చి మనం చేయలేం కదా. మరి
0: అవునండి, అంతేగా.
1: మా మేనేజర్ అనుకుని ఎక్కడ వెళ్దాం అనుకోండి, వెళ్దాం అంటాడా.
0: ఓకే,
1: మళ్ళీ నాకు పనుంది అంటే అండి.
0: ఓకే, థ్యాంక్ యూ
1: బాయ్
0: ఫర్
1: అండి,
0: కాలింగ్.
1: బాయ్.
0: అదనమాట మన నెక్స్ట్ కాల్. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నా పేరు జీ వెంకటలక్ష్మి అండి, అక్కిరెడ్డిపాలెం, విశాఖ డైరీ నుండి మాట్లాడు.
0: ఓకే, టాపిక్ విన్నారా అండి?
2: విన్నామండి. మనం ఎంతో ఆశతో ప్లాన్ చేసుకుంటామండి, ఎక్కడికైనా ఒక ప్రోగ్రామ్ వెళ్దామని అందరం కలిసి అనుకుంటాము. ఆడ వస్తారన్న వ్యక్తి నమ్మకంగా చెప్పడం తోటి మేము ప్రిపేర్ అయిపోతామండి.
0: డౌటే ఉండదు అందులో,
2: డౌటే ఉండదు. తీరా అదే సమయం దగ్గర పోతే, డేస్ దగ్గర అవుతుంటే సరే అందరూ రెడీ అవుతారు. అప్పుడు వరకు ఇంకా ఓకే ఓకే అంటూనే ఉంటారు. ఇంకా లాస్ట్ చేసి ఇంకా రేపు వెళ్తాము అనేసరికల్లా ఈ నైట్ కి చెప్పారండి ఒకసారి. ఎలా ఉంటుందో చూడండి. అసలు ఎవరు అవతల వాళ్ళకి కూడా చెప్పడానికి కూడా ఈ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళు తిట్టుకుంటారు కదా ముందు,
0: ఖచ్చితంగా. అవును
2: అని ఇలాంటి చాలా సార్లు తగిలేయండి, చాలా తిరిగి కూడాను. కానీ నిరాశే, మానేయాలా లేదు. ఇంకా అక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్ అయిన వరకు మళ్ళీ తిరిగి వచ్చిన వరకు వాళ్ళ కోసమే డిస్కషన్ చేసుకోవడం, అంత ప్రోగ్రామ్ అంతా వాళ్ళతోటే. రాలేనందుకు మనకు బాధ, వాళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ మాకు మటుకు బాధకి ఎక్కువైపోయింది.
0: ఉంటుంది, అవునండి, అవును. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ.
0: సో అదనమాట మన నెక్స్ట్ కాలర్ ఎవరో తెలుసుకోబోయే ముందు మల్లికార్జున్ అండ్ సుమంగ్లి వాయిస్లో భద్ర మూవీ నుంచి సాంగ్ మీకోసం.

0: సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాల్. హలో,
1: హలో ఆనందిని గారు, బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ఆరిల్లో పెద్ద గదిలి వినాయక నగర్ చిన్నారా. మీ వాయిస్ మీ నవ్వు భలే ఉంటుందండి. అందులో మీ వాయిస్ చిన్నది హుషారు వస్తే చాలండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కడుపు
1: ఇలాంటిది నేను ఎవరితో ఫ్రెండ్స్ తో కాదండి, మా మిస్సెస్ తోటి వెంకటలక్ష్మి తోటి ఎక్కువ నేను అనిపించను.
0: అయ్యయ్యో,
1: ఏమైంది? బయలుదేరుతా ఉన్నా కదా, రెడీ అవ్వదు. ఏమంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నాకు రావాలంటే రాబుద్ది వేయట్లేదు. అదైతే బట్టలన్నీ వేసుకున్నా, మొత్తం ఫ్యామిలీ చేసి బట్టలు వేసి రెడీ అయిపోతాయి రాదంటే రెడీ అన్నా కదా. మాకు ఇదే కూడా ఏ పర్మిట్కి వెళ్దామన్నా తక్కిన అనుకుంటున్నా.
0: అది అప్పుడు ఎలా ఉంటదంటే వెళ్ళలేను ఉండలేను.

0: నా నరాలన్నీ మా ఇంతంత కోపం కాదు అప్పుడు నా మన మామూలు ఉండదు మేడం.
1: కానీ ఏమి చేయలేము,
0: అదే మ్యాజిక్. అది దెబ్బతిన్నాడు
1: అదే మ్యాజిక్.
0: ఇంకొక్కడైతే పరు తీసిద్దాం అని చెప్పి చాలా సార్లు చెప్పాను. అంతా కోపం ఉందని అన్నదా కోపం కదా, అన్ని రెడీ అయిపోయి నేను రెడీగా ఉన్నా, ఇంకా బయలుదేరలేదు, సింపుల్ గా చెప్తావా కాదనే.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, మీ కోపాన్ని ఆవిడే తీర్చాలి. సో అదనమాట, నిజంగా ఇంట్లో ఆడవాళ్ళతోనో మగవాళ్ళతో వచ్చిందని మనం ఎవరికీ చెప్పలేము, ఎవరిని ఏమీ అనలేము అలాంటి పరిస్థితి. అందుకే నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు. మనకి బాగా క్లోజెస్ట్ డీపెస్ట్ పర్సన్ అయి ఉండి, అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లో అవ్వచ్చు, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అని మనం అన్నీ రెడీ చేసుకొని మనం రెడీ అయ్యి బయటకు వెళ్తున్న టైంలో వాళ్ళు రాకపోతే, హ్యాండ్ ఇస్తే ఏం చేస్తారు? సీరియస్ అవ్వటానికి మనం అంత కంగారు పడిపోయి తిట్టేయడానికైనా దేనికైనా అసలు అంత అవకాశం ఉండదు అక్కడ. సో అలాంటప్పుడు మీరైతే ఏం చేస్తారు? కాల్ చేసేయండి 2 నెంబర్ 0891272742 or 2727288.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సాంగ్ మీకోసం.

0: సరదాగా కాసేపులో నెక్స్ట్ కాల్. హలో
1: హలో
0: హలో
1: సార్,
0: హలో ఓహో, కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం.
1: హలో,
0: హలో,
1: మంజులి అమ్మగారు ఎలా ఉన్నారమ్మా?
0: చాలా బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నేను బాగున్నామ్మా. మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: నమస్తే అండి, చెప్పండి, టాపిక్ విన్నారా?
1: అది విన్నానమ్మా. ఈ టాపిక్ నా గురించి ఇచ్చినట్టుగా ఉందమ్మా ఇవాళ.
0: చెప్పేయండి.
1: మా భార్య ఎక్కడికైనా తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు కొంచెం వాయిదా వేస్తూ ఉంటానమ్మా.
0: మీరే వేస్తారు ఫస్ట్?
1: అమ్మా ఆ టైంకి మళ్ళీ వీలు పడక, సమయం కుదరక, సర్దుబాటు లేక మళ్ళీ వాయిదా వేయడంతో ప్రతి నెల ఒకసారి నన్ను తిడుతూనే ఉంటుందమ్మా ఆవిడ.
0: ఓహో, వెరైటీగా మీరే వాయిదా వేసే బ్యాచ్ లో ఉన్నారా? ఓకే
1: సరే అమ్మా, మరి ఉండండి అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. సో అదనమాట, అంటే ఇప్పటి వరకు కూడా కంప్లైంట్స్ ఇచ్చేలాగా చేశారు కాలర్స్ అందరూ కూడా. ఇతనేమో అతని మీదే కంప్లైంట్ చెప్పుకునేలాగా వచ్చిందనమాట. కంప్లైంట్ అని కాదు, ఈ వాయిదా వేసే వాళ్ళలో అతనే ఫస్ట్ ఉంటాడని అతనే చెప్పేశారనమాట. మన నెక్స్ట్ కాల్.
2: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మలకాపూర్ ఏరియా దుర్గా నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా?
0: చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? టాపిక్ విన్నారా?
2: విన్నాం మేడం. 102 FM దయవల్ల చాలా బాగున్నాం. ఇకపోతే టాపిక్ లోకి వచ్చేద్దాం మేడం.
0: ఎఫ్ఎం దయవల్ బాగున్నారా అండి? ఓకే చెప్పండి.
2: అయితే మ్యారేజ్ కి మేము తాతమ్మ బుక్ చేసుకున్నాం మేడం. తమండగురుమి. సరే, ఇంకా రేపుతామా, బయలుదేరుతాం అనుకుంటున్నాం. ఈ లోపు ఏమని ఇంత యాడ్ ఇచ్చేసారు.
0: ఓకే,
2: వాళ్ళకి ఫ్రీగా వెహికల్ ఇదైందని చెప్పేసి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు.
0: ఓకే,
2: మేము 5500 టాటా సుమో బుక్ చేసుకున్నాం. ఆ ఇద్దరు సంగతి చెప్పండి, ఎలాగుంటుందో వాతావరణం. ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళిన సామి రంగ ఒక్కటే గొడవ.
0: మీరు
2: మరి సరైన టైంలో దెబ్బెట్టారా బాబు, ఇద్దరు కలిపి. ఇప్పుడు ఆ ఛార్జీ డబ్బులు ఎవరిస్తారు? బండిగల ఆయన ఏమొచ్చి పేచీ పెట్టేస్తారు, మరి అలాగే ఏం చెయ్యాలని.
0: ఓకే, మొత్తం మీద మీరు ఊరుకోలేదు?
2: మరి ఊరుకోలేదు మేడం, అగ్గి మీద పిడిగే ఉన్నాం అనమాట. మొత్తం అందరం తిరగబడ్డా, నేనే కాదు మిగతా వాళ్ళు అందరం కూడా.
0: ఓకే,
2: అది మేడం చాలా హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు ఇద్దరు కలిపి.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అలానే ఇతను ధైర్యం చేసి ఒక మాట అనేసారు అనమాట. మన నెక్స్ట్ కాల్. హలో,
3: హాయ్ మంజలి, శుక్రియా.
0: హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
3: సుమలత, కాకల్లో నుండి.
0: శుక్రియా అని చెప్పిన వాళ్ళు మీరు ఒక్కరేనేమో ఎఫ్ఎం లిసనర్స్ లో. చెప్పండి సుమలత గారు, టాపిక్ విన్నారా?
3: విన్నానండి, సూపర్ గా విన్నాను. నేను డిసెంబర్15 వచ్చేసరికి పిక్నిక్ కి ప్లాన్ చేసుకుంటామండి.
0: డిసెంబర్15? ఓకే.
3: ఆ టైం నా మాట నెగ్గుతుందేమో అనుకుని పెద్ద అందరికి మాట ఇచ్చేస్తాను.
0: ఓకే,
3: తర్వాత ఇంట్లో వాళ్ళు మా పెద్దోడు అంటాడు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ పిక్నిక్ చూస్తూనే ఉన్నాను, మా ఫ్రెండ్స్ వెళ్తానని ఆడి హ్యాండ్ ఇస్తాడు.

0: ఓకే.
1: మా వాళ్ళు అంటారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వేస్తున్నారు, వాళ్ళ తరఫున నేను వెళ్తున్నానని అతను హ్యాండ్ ఇస్తారు. ఇంకా వాదించుకుంటారు అనమాట, దీనికే వెళ్ళాలి అంటే కంపల్సరిగా మూడో ఆధారమే.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

వెల్ లిజనర్స్, ఇంతవరకు మీరు సరదాగా కాసేపులో మీ మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు కదా మంచి మంచి సాంగ్స్తో. సో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితో కన్క్లూడ్ చేసేస్తున్నాం. అండ్ చాలా కాల్స్ తీసుకోలేదు హేమాంజలి, ఏం జరుగుతుంది అని మాత్రం ఎవరు అనుకోకండి. ఒక చిన్న కాన్వర్జేషన్ వల్ల సాంగ్స్ ప్లే చేస్తూ వెళ్ళాను. సో రేపటి నుంచి మళ్ళీ సరదాగా కాసేపు లిజనర్స్ ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ మరొక మంచి సాంగ్తో మనం కన్క్లూడ్ చేసేస్తున్నాం, దయచేసి అర్థం చేసుకోవాలి.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉన్నాం. మరి ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రముఖ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దువి శరత్ చంద్ర యాదవ్ గారు మన స్టూడియోకి వచ్చేసారు. వారితో మాట్లాడి అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. డాక్టర్ శరత్ చంద్ర, నమస్తే సార్.
1: నమస్తే అండి.
0: సార్, ఫిజియోథెరపీ అంటే ఏమిటి, దానికోసం చెప్పండి డాక్టర్ గారు.
1: ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఇది అన్ని రంగాల్లో ఉంటుందమ్మా. అన్ని దాంట్లో కూడా మీకు ఫిజియోథెరపీ అంటే పర్టికులర్గా ఒకదాని గురించి అని కాదు, ఇప్పుడు ఆర్థో కేసెస్ కానీ, న్యూరో కేసెస్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ కానీ, ప్రీ ఆపరేటివ్ కేసెస్ కానీ, అన్ని అన్ని రంగాల్లోనే అన్ని ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు.
0: ఓకే.
1: ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మనం సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు, అలాగని సర్జరీ అయ్యాక కూడా చాలా మటుకు ఫిజియోథెరపీ వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. అంటే చాలామంది మసాజులు చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు. ఫిజియోథెరపీ అంటే మసాజ్ అనేది కాదు. మసాజ్ అనేది ఫిజియోథెరపిస్ట్కి సంబంధమే లేదు.
0: ఓకే
1: ఓకే, ఒక బాడీ యాక్షన్ని, ఒక అనాటమికల్ పొజిషన్స్ని, దానికి ఒక మూమెంట్స్ అని ఉంటాయి, దానికి ఒక ఇది ఉంటుంది, దాన్ని అన్నింటినీ చూసుకునేదే ఫిజియోథెరపీ.
0: ఓకే.
1: ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక కేస్ తీసుకున్నాడు అంటే దానికి ఒక పర్టికులర్గా ఒక థీమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్ భుజం నొప్పితో వస్తాడు, ఎందుకు వచ్చింది, ఏంటి, దానికంటూ ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేసేసేది ఇది కాదు. ఇప్పుడు ఒక ఏమంటారు, మసాజులు చేయడం అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేసేస్తారు, ఎవరైనా చేస్తారు, అవి కాదు కదా. ఇప్పుడు దీనికంటూ ఒక కోర్స్ అనేది ఉంది, ఒక ప్రొఫెషనల్ ఇదన్నీ ఉంది, ఇన్ని సంవత్సరాలు చదువుకొని రావడం, దీనికంటే ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట.
0: జనరల్గా ఇది డాక్టర్ గారు, ఫిజియోథెరపీ అన్నది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని సర్జరీతోనే ముడిపడి ఉండవు, అలా చెప్పుకుంటూ పోతే.
1: అంటే ఇప్పుడు ప్రతిదీ సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండవు, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఫిజికల్గా హెల్ప్ చేసేది, ఫిజికల్ థెరపీ అంటే ఇందులో మనం ఏమి మెడిసిన్ యూజ్ చేయం, ఏమి సెకండరీ ఏమి ఉండవు, అంతా మన మ్యానిపులేషన్స్ అని చేత్తో ఉన్న దాంతోనే మనకి పేషెంట్కి మెడిసిన్ ద్వారా కాకుండా శారీరకంగా మన శరీరానికి ఉపయోగించి చేసేదే ఫిజికల్ థెరపీ.
0: ఓకే సార్, మరి ఫిజియోథెరపీ అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ కోసం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు?
1: ఇది ఫస్ట్ మీరు ఇంటర్ బైపీసీ అయి ఉండాలి, దాని తర్వాత దీనికి 4 ఇయర్స్ కోర్స్, బ్యాచులర్ కోర్స్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఉంటుంది, 4 ఇయర్స్ కోర్స్. 4 ఇయర్స్ కోర్స్ తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి.
0: ఓకే,
1: సో 5 ఇయర్స్ ఇది అయ్యా, ఇది అయ్యాక మీకు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లోని మళ్ళీ మీకు ఇందులో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి, అదొక 2 ఇయర్స్ కోర్స్. టోటల్ మీకు ఏంటంటే అందులో మళ్ళీ న్యూరాలజీ అని, ఆర్థోపెడిక్స్ అని, కార్డియాక్ అని, అన్ని మస్కులర్ స్కెలిటన్ అని చెప్పి వేరే వేరే స్పోర్ట్స్ ఇంజరీ స్పోర్ట్స్ అని, సో స్పెషలైజేషన్స్ చాలా ఉన్నాయి ఇందులోని. సో ఒక ఇవన్నీ అయ్యేటప్పటికి 7 ఇయర్స్ కోర్స్ అయ్యేది బయటకు వస్తేనే ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చినట్టు.
0: ఓకే,
1: ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి నేను ఫిజియోథెరపీ చేసేస్తాను, ఏదో చెయ్యక అలా ఆడించి వెళ్ళిపోతానంటే అది కాదు ఫిజియోథెరపీ. దీనికంటూ ఒక అసోసియేషన్స్ ఉన్నాయి, దీనికంటూ కొన్ని ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకొని ఫిజియోథెరపీ, ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ అనేవాడు యూజీ చేస్తే 5 ఇయర్స్ కోర్స్ చేసి వాడికంటూ ఒక సర్టిఫికెట్ యూనివర్సిటీ నుంచి ఇస్తుంది, అలాగే పీజీ చేసిన వాళ్ళకి 2 ఇయర్స్, ఇవన్నీ 7 ఇయర్స్ కష్టపడి వస్తేనే ఒక ఫిజియోథెరపిస్ట్ అవుతాడు. ఏదో చేయాలి కాలు ఊపేయడం కదా, నాకు చూశాను నేను ఫిజియోథెరపిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా లేదు.
0: లేదు.
1: ఇప్పుడు ఏంటంటే ప్రజలకు కూడా తెలియదు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ అని చెప్పు

0: వచ్చేస్తున్నారు. అది కాదు, ఒక ఫిజియోథెరపిస్ట్ అనేవాడు ఎంత క్వాలిఫైడ్ అనేది కూడా చెక్ చేసుకొని వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకుంటేనే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కూడా రీచ్ అవుతుంది. కొందరు
1: ఓకే,
0: వచ్చి అంటారు నేను ఫిజియోథెరపీ చేయించుకున్నానండి నాకు తగ్గలేదండి అంటారు. అసలు వాళ్ళు ఎంతవరకు క్వాలిఫైడ్ అనేది ముందు మనం చెక్ చేసుకున్నాకే ఇది ఏదైనా అవుతుంది.
1: ఓకే డాక్టర్ గారు, మరి ఈరోజు ఈ సంవత్సరం వరల్డ్ ఫిజియోథెరపీ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే ఏం చెప్తారు?
0: ఈసారి వరల్డ్ ఫిజియోథెరపీ డే యొక్క థీమ్ ఏంటంటే కార్డియోవాస్క్యులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్, దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, వచ్చిన వాళ్ళకి ఏ రకంగా మనం రికవరీ చేయించి వాళ్ళకి ఎంతవరకు మనం అంటే ఒకవేళ స్ట్రోక్ వచ్చిందనుకోండి పేషెంట్కి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నార్మల్ లైఫ్కి ఎలా రిలీట్ చేయగలం, రాకుండా ప్రివెన్షన్స్ ఏం చేయగలం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ ఇయర్.
1: ఓకే సార్, డాక్టర్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న మ్యూజికల్ బ్రేక్. అంటే ఇప్పుడు మీకు నచ్చిన పాట చెప్పాలి అంటే ఏ పాట చెప్తారు?
0: వేయండి ఏది పడితే ఇందాక మీ ఇష్టం.
1: అయితే మీరు ఇంతకుముందు చెప్పిన పాటే నేను ప్లే చేసేస్తున్నాను, మీతో పాటు మన లిజనర్స్ కూడా వింటారు.

0: అలానే మనతో మాట్లాడటానికి మరో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అట్టా వినయ్ కుమార్ గారు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్
1: నమస్తే అమ్మ.
0: సార్ ఇప్పుడు ప్రస్తుతం సాధారణంగా ఫిజియోథెరపీ అంటే కేవలం కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులకే అనుకుంటారు. కానీ గుండె ఆరోగ్యం మరియు స్ట్రోక్ రికవరీలో దీని ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందంటారు?
1: బేసిక్గా చెప్పాలంటే గుండె ఆరోగ్యం అనేది ప్రతి ఒక్క మనిషి మెయింటైన్ చేయాల్సిన డైలీ యాక్టివిటీ. వాకింగ్ అని, మొబిలిటీ అని, ఇంకా సమ్ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి. బేసిక్గా చెప్పాలంటే కార్డియాక్ హెల్త్ మెయింటైన్ చేయడానికి డైలీ యాక్టివిటీలో వాకింగ్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. వాకింగ్ కూడా ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, అది ఫిజియోథెరపిస్టే చెప్తారు ఆ ఇంటెన్సిటీ ఎంత మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న లార్జ్ ఆఫ్ పీపుల్ మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే జిమ్కి వెళ్ళటం, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఐ డిడ్ ఎన్ కార్డియాక్ అని చెప్పి అనుకోవడం, లేదా వాకింగ్ ఎక్కువ కిలోమీటర్లు నడిచి ఆ రోజు స్ట్రెయిన్ అయిపోవటం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంటెన్సిటీ తెలియకపోవడం వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటాయి, కార్డియాక్ స్ట్రోక్స్. ఇంకోటి చెప్పాలంటే కార్డియాక్ స్ట్రోక్లో కూడా చాలామంది దే స్కిప్ ద మెడిసిన్. సో ఆ మెడిసిన్ వల్ల స్కిప్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని కేసెస్లో స్ట్రోక్ రావచ్చు, కొన్ని కేసెస్లో ఫెయింట్ అయిపడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, చెప్పలేము అది ఎలా అవుతుంది అనేది. స్ట్రోక్ అనేది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి, కార్డియాక్ స్ట్రోక్ అని లేదా హెమరేజిక్ స్ట్రోక్ అని, ఇలా టైప్స్ ఆఫ్ పెరాలిసిస్ అంటాం, పెరాలిసిస్ వచ్చిన స్ట్రోక్ ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్గా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏమి ఉంటుందంటే తన డైలీ యాక్టివిటీస్ చేసుకునే విధానంగా ఫిజియోథెరపిస్ట్ అనేవాడు ట్రైన్ చేస్తాడు. హీఈస్ అ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ విచ్ ఈస్ ట్రైన్డ్ ఆన్ డైలీ యాక్టివిటీస్.
0: ఓకే.
1: చచ్చుబడిపోయిన నరాలని యాక్టివేట్ చేసి ప్రతి ఒక్క మజిల్ని యాక్టివేట్ చేసి స్ట్రెంథనింగ్ ఇవ్వడం అనేది ఫిజియోథెరపిస్ట్ రోల్. అక్కడి నుంచి యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలనేది పేషెంట్కి ఎడ్యుకేట్ చేసే రోల్ ఫిజియోథెరపిస్ట్ ప్లే చేస్తారు.
0: ఓకే. సో మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఇద్దరు ఉన్నారండి. నిజంగా ఒక సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దువ్వి శరత్ చంద్ర గారితో పాటు మనకి అట్టా వినయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. డాక్టర్ అట్టా వినయ్ కుమార్ గారు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో చెప్పడానికి, మనతో షేర్ చేసుకోవటానికే ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఈ స్ట్రోక్ కోసం తెలుసుకున్నాం కదా, సో గుండె జబ్బులు రాకుండా ముందుగా మనం ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది అని ఉంటుందా సార్? అది
1: ఉంటుంది. ప్రీ రిహాబిలిటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. మీరు వెన్ యూ గో ఫర్ స్పెషలైజేషన్ కార్డియో

0: పల్మనరీ రీహాబ్ సెంటర్స్, లైక్ ఎంపీటీ చేసిన రీహాబ్ పర్సన్ ఉంటారు, వాళ్ళ ద్వారా గైడెన్స్ వెళ్తే మీకు దొరకాల్సిన ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. బేసిక్గా ఏంటంటే ఇక్కడ కార్డియోపల్మనరీలో చేయాల్సింది వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, 15 to 20 minutes చేయాల్సిన దినచర్య, ఈవినింగ్ కూడా సేమ్ మెయింటైన్ చేయాలి, 8 hours స్లీప్ ఉండాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే కార్డియక్ హెల్త్ బాగుంటుంది.
1: సో మనకి ఏదైనా కూడా వచ్చిన తర్వాత మనం తగ్గించుకునే ప్రయత్నాలు చేసే కన్నా రాకుండా చూసుకోవడం,
0: ప్రివెన్షన్స్ చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్సర్సైజెస్ అనేవి మోస్ట్ అండ్ షుడ్ బి కూర్చున్న స్టేజ్లో, ఒకే స్టేజ్లో కూర్చొని అవర్స్ ఆఫ్ వర్క్, డెస్క్ వర్క్ చేసే వాళ్ళు కూడా స్ట్రెస్ ఎక్కువ
1: ఉంటుంది.
0: దట్ మే కాజ్ ఆఫ్ కార్డియాక్ హెల్త్ ఆల్సో, అండ్ యాంగ్జైటీ, ప్యానిక్స్ ఇలాంటివి వస్తాయి. సో మూమెంట్ అయ్యి కొంత రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని సమ్ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేస్తే ఆయన రిలాక్స్ అవుతాడు. సో స్ట్రెస్ కాకుండా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వర్క్ చేసే ప్రాధాన్యత పెరుగుతుంది. సో డైలీ బేసిస్లో మెడికేషన్స్ చెక్ చేసుకోవడం, ఇఫ్ ఇట్ ఈస్ హైపర్ టెన్షన్ పేషెంట్, సిఓపిడి పేషెంట్, అంటే సిఓపిడి అంటే లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో అసోసియేటెడ్ అన్నమాట, రెండు కూడా అసోసియేటెడ్ అన్నమాట.
1: సో ఇప్పుడు మరి మనకి సార్ పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ అన్నది ఉపయోగపడుతుంది అని చెప్పారు. అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది అంటారు, అంటే దానిని మనం దానిలో ఈ ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు?
0: అదే చెప్తున్నాను కదా మీకు, బేసిక్గా ఒక సైడ్ పెరాలిసిస్ వచ్చింది అనుకోండి, సో ఆ పెరాలిసిస్ని ఎడ్యుకేట్ చేయడంలో మా దాంట్లో చాలా మోడాలిటీస్ ఉంటాయి. మాన్యువల్ థెరపీ ఉంటుంది, ప్యాసివ్ మూమెంట్స్ అనేవి ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అవన్నీ మేము యూజ్ చేస్తాం. అక్కడి ప్రాధాన్యత ఏంటంటే డైలీ యాక్టివిటీస్ చేసుకునే వరకు, పేషెంట్ని తీసుకొచ్చే వరకు మా ప్రాధాన్యత ఉంటుంది.
1: ఓకే. సో ఫిజియోథెరపీ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని కొందరు భయపడుతూ ఉంటారు,
0: అది అపోహ,
1: ఎంతవరకు
0: అపోహ, అపోహ, 100% అపోహ. ఎందుకో కూడా చెప్తాను,
1: భయపడిపోతూ ఉంటారు అసలు ఫిజియోథెరపీకి
0: నాన్
1: వెళ్ళాలన్నా కూడా.
0: క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులు చేసే దానివల్ల భయపడతా ఉంటారు. క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ చేస్తే నో పెయిన్ఫుల్ అట్ ఆల్. మేము ప్రతి ఒక్క అసెస్మెంట్ తీసుకుంటాం, ఒక ప్రోటోకాల్లో ఫాలో అవుతాం. సో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తే పెయిన్ ఉండదు. సో కొంతమంది ఏం చేస్తారంటే నాన్ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ లైక్, ఏదో 4 videos చూసాం యూట్యూబ్లో, మేము చేసుకుంటాం సార్, ఏదో ఎవరో నాకు ఫిజియోథెరపిస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఈ ఎక్సర్సైజులు చెప్పారు సార్, మేము చేసుకుంటాం సార్, నా ఇంట్లో తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను చేసేసుకుంటాను అంటే, వెర్ ఈజ్ ద వే, అంటే ఆ వే మనకి ఎలా తెలుస్తుంది, ఒక గైడెన్స్ ఎలా వస్తుంది? వెన్ యూ కన్సల్ట్ ఏ ఫిజియోథెరపిస్ట్, ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తేనే మనకు గైడెన్స్ వస్తుంది. ఏదో 4 videos చూశాను, 4 books చదివాను, లేకపోతే కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు తగ్గిపోయింది అనేది కరెక్ట్ కాదు, అపోహ. ఈ కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చేసేది ఏంటంటే జస్ట్ బోన్ అలైన్మెంట్లు అవి చేస్తారు, దానివల్ల వచ్చే లాభం వాళ్ళు తాత్కాలికంగా ఉంటుంది.
1: సో సార్ మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు డాక్టర్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి చెప్తే అది ప్లే చేద్దాం, చిన్న మ్యూజికల్ ప్లే.
0: పవన్ కళ్యాణ్ సాంగ్, ఎనీథింగ్ ఎల్స్.
1: ఓకే.

మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్ అంతా చదివిన క్రాఫ్ట్.

స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ట్ కొంత.

0: సో యువవాణిలో మన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ డాక్టర్ గారు, బాడీ బిల్డింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే చిన్న చిన్న నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తే అవి వారికి భవిష్యత్తులో పెద్ద ఇంజురీస్గా ఎలా మారుతాయి?
1: బేసిక్గా చెప్పాలంటే బాడీలో బేగా ఇదేది ఏసీఎల్ అనేది ఒక లెగమెంట్ ఉంటుంది. మీరు థ్రెడ్మిల్ అది ఎక్కేటప్పుడు బాడీని వామప్ చేయకుండా, హైడ్రేట్ చేసుకోకుండా వెళ్ళిపోయి జిమ్ డైరెక్ట్గా చేస్తాం, వెయిట్స్ లిఫ్ట్ చేయడం రన్నింగ్ చేస్తాం. అవేం చేస్తాయంటే సర్జరీస్ దారి తీస్తాయి, లేదా ప్రివెంటివ్లో ఫిజియోథెరపీ అనేది రోల్ చేస్తుంది. అంటే పార్షియల్ టెంపుల్ అవి అయినప్పుడు ఫిజియోథెరపీ చేస్తే కొంత రికవరీ వస్తుంది. ఆ టైర్స్ ఎందుకు వస్తాయి కూడా చెప్తాను మీకు. వీళ్ళు ఏం చేస్తారంటే హైడ్రేట్ చేయరు బాడీని, హైడ్రేట్ చేయకుండా వామప్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటి పీపుల్స్, యంగ్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే బల్కింగ్ ఆఫ్ మజిల్ ఎక్కువ చేయాలి, నేను త్వరగా ఇది అవ్వాలి, వే ప్రోటీన్ తీసుకోవాలి, ఇవన్నీ చేయడం వల్ల ఏమంటే హెవీ వర్కౌట్ చేసేస్తూ ఉంటారు. స్వెట్ రిలీజ్ అయిపోయి బాడీలో పొటాషియం, సోడియం అనే కాంపోనెంట్స్ అనేవి ఎక్కువగా యూజ్ అయ్యి పోతే మజిల్ టైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: ఓకే ఓకే
1: స్వెట్ ఎక్కువ రిలీజ్ అయిపోయి డీహైడ్రేట్ అవుతారు. సో ఆ డీహైడ్రేషన్ వల్ల మజిల్ టైరస్ అవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో
0: సో వాటిని నిర్లక్ష్యం చేసినట్లయితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటారు?
1: డిసేబుల్ లెగ్లో అనుకోండి, వాకింగ్ ఇంపేర్మెంట్ ఉండొచ్చు, నడలేకపోవడం, సరిగా మెట్లు ఎక్కలేకపోవడం, లేదా ఫాస్ట్గా మూవింగ్ చేయలేకపోవడం, పరిగెత్తలేకపోవడం
0: చూపిస్తుంది.
1: లాంగ్ టర్మ్లో ఎక్కువగా ఉంటాయి. షార్ట్ టర్మ్లో ఏదో ట్యాబ్లెట్స్ వేసుకొని మెయింటైన్ చేసేస్తారు చాలా మంది,
0: చాలా వరకు.
1: కాకపోతే ఏమవుతాయి అంటే లాంగ్ టర్మ్లో సర్జరీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్
0: ఓకే
1: బిట్వీన్లో మీరు ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఆయన ఒక డయాగ్నోస్టిక్ ప్రోటోకాల్లో చేసి ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ ఇవన్నీ తీయించిన తర్వాత, చూసిన తర్వాత, అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అనేది ప్రివెన్షన్ చేయొచ్చు. కొన్నాళ్ళ వరకు ఏమందో లెగమెంట్ టైర్ అయితే ప్రివెన్షన్ చేయొచ్చు, కానీ ఎట్ లాస్ట్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం.
0: థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఈరోజు మా శ్రోతలకు అందించారు. సో ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రముఖ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దువ్వి శరత్చంద్ర యాదవ్ గారు, అలానే మరొక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అట్ట వినయ్ కుమార్ గారు, ఇద్దరు కూడా మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ అందించారన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఇక్కడితో కన్క్లూడ్ చేసేస్తున్నాం. వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి 102 FM రెయిన్బో సాగరిక.

ఎంత చక్కటి పాట విన్నారంటే, మా పదం మీ భావం, మా పదం మీ భావంలో పాప పే పై కవితలు వచ్చేస్తూనే ఉన్నాయి. సో మరి ఇంకా మా పదం పాప పై మీ భావాన్ని తెలియజేయాలి అనుకుంటే 6304767436 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మనకి ఇప్పుడైతే పంపిస్తున్నారు కవితను. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మా పదం మీ భావం కార్యక్రమంలో నేటి పదం పాప. చిరునవ్వుల చిరువెల్లువ, ఇంటికి పండుగ హరివిల్లు, అడుగడుగులో అడుగులలో అంబరాల ఆనందం, ముద్దు మాటల మురిపెం గంధం, కంటికి రెప్పలా కాపలా కాసే ప్రాణం, ఇంటికి వెలి ఇంట వెలిగే దివ్యజ్యోతి రూపం, పసిడి నవ్వుల పసిపాపాయి, మనసులోని కోవెలలో వెలిగే దీపాయి. చక్కగా రాశారండి. పొట్నూరు నుండి అనురాధ గారు, బుచ్చేపేటవి పొట్నూరు అనురాధ గారు. టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. పొట్నూరు అనురాధ గారు, బుచ్చేపేట వీధి, శ్రీకాకుళం. చాలా చక్కటి కవితను పంపించారు. ఇలానే మీరు కూడా మీ మీ కవితల్ని పంపించాలి అనుకుంటే 6304767436 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మాత్రం దేవిపుత్రుల నుంచి మరొక పాపయ్య సాంగ్ మీకోసం రెడీగా ఉంది.

మీ అందరి ఒక్కొక్క కవిత చూస్తుంటే నిజంగా నేను ఈరోజు ఇంత మంచి పదం ఇచ్చానా అనిపిస్తోంది. మరొక కవిత ఏంటంటే, పాప నవ్వు చిరునవ్వుల చిరు వెలుగుల చిన్ని పాప ఇంటింటా పండుగ తెచ్చే ముద్దు పాప, అడుగడుగుల అడుగుల చవ్వడితో ఆనందం వెల్లువల కనురెప్పలు దాచుకునే మమతల ఊయిలల రంగుల కళ్ళకద్దుకొని రమ్మంటోంది, పాల బుక్కలతో మురిపాలు పంచుతుంది, లోకం మరిపించే ఆ పసిడి నవ్వులలో దైవమే కనిపిస్తోంది ఆ అమాయక కళ్ళలో అంటూ పొట్నూరు మహేష్ గారు, మహేష్ బాబు గారు శ్రీ రెసిడెన్సీ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగనే మునగపాక నుంచి ఆర్డర్ నాగేశ్వరరావు గారు, పాప నవ్వులే ఇల్లంతా వెలుగులు, బుజ్జి బుజ్జి పాపాయి చిరునవ్వులతో బాధలను మరిపించాను, ముద్దులొలికే ముద్దు ముద్దు మాటలతో కల్మషం లేని పాప హృదయం వెన్నెల కన్నా చల్లని మనసు ఈ పాపాయి మన పాప. ఆశ అనేది ఒక నిరంతర ప్రయాణం, ఆట అనేది బ్రతుకు నేర్పే పాట. ఓహో, పాప పదంతో పంపించమని చెప్పానండి. పాప ప్రతి ఇంటికి తెలుగు చిన్నారి తల్లి, కూతురు అమ్మ రూపంలో, దైవం రూపంలో, దేవత రూపంలో, కంటికి పాపలా సరస్వతి లక్ష్మి అమ్మవారి కటాక్షం దుర్గా భవాని అంటూ ప్రతి ఇంటికి కూతుర్ని పాప రూపంలో ఇస్తాయి. భగవంతుడి ఇంటికి వెలుగు రూపం, వెలుగు దీపం పెట్టే దేవత కూతురు అంటే అమ్మలాంటి అమ్మ స్థానం, అమ్మమ్మ నానమ్మ అక్క చెల్లి అంతా మంచి మనసున్న పాప, నాకు ఇచ్చే నా భార్య పాప పుట్టింది అనగానే మన ఇంటి మహాలక్ష్మి వచ్చిందిరా అని మురిసిపోతూ ఉంటారు. ఇంటిల్లిపాది అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు పాప పుట్టిందంటే తల్లిదండ్రులు బాధ్యతలు తన భుజాలపై నమయేసుకుంటూ కూతురు అదే పాప తన చిట్టి తల్లి తన బంగారం తన. నాకు ముగ్గురు కూతుర్లు, ముగ్గురు పాపలే, రమణ సీతమ్మ నాగులపల్లి. ఎంత చక్కగా పంపించారు ఒక్కొక్కరు, పెద్ద పెద్దగా హలో హలో హలో నవ్వులాటలతో నవ్వించే హేమాంజలి గారు, మంగళవారం శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అండి మీకు కూడా. చిన్నారి కాదురా పాప శిశువు, అందం నిర్మలత్వానికి ప్రత్యేక పాప నవ్వుల గురించి వచ్చిన సుందరమైన భావాలతో కూడిన ఒక చిన్న రూపం. అంబరాన్ని తాకే నవ్వుల హరివిల్లు, ఇంటి నిండా వెలిగే ముత్తుల చాపిల్లి, కల్మషం ఎరుగని కనుపాపల తలకు, పెదవులపై ఆడే అమాయక పిలుపు, అడుగుల తడపాటు ఆనందాల నడక అల్లరి ఆటతో నింపేన వేడుక, కంటిని నలిపిన కరిగించు మమత, ప్రేమకు రూపమే ఈ చిన్ని పాపంట. జనకుల సత్యనారాయణ మూర్తి, సలాది ప్రసన్న కుమార్, ఉమామహేశ్వర శివాలయం సుందరపల్లి, హనుమంతు, సూర్య ప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్వి, లహరి పంపిస్తున్నారు. నవ్వుల నజరానా హేమాంజలి గారు, ధన్యవాదాలు, నమస్కారం. ట్యాగ్ లైన్ కూడా మీరే ఇచ్చేస్తున్నారండి. నా ట్యాగ్ లైన్ నేను మర్చిపోయాను. మీరేమో కొత్త కొత్త ట్యాగ్ లైన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు చక్కగా. సో టైం తక్కువ ఉంది కాబట్టి పాట ప్లే చేయకుండా గబగబా చదివేసే ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. పాప చిన్ని నవ్వుల్లో చిలిపే అందం, చిన్న అడుగుల్లోనే వెన్నెల గంధం, బోసి నవ్వే బంగారు బొమ్మ, ఇంటి నిండా ఆనంద దీపం, చిట్టి చేతులతో ముద్దు మాటలు, చిరుగాలుల తీయని ఆటలు, పాప నవ్వితే పూలు పూస్తాయి, ఆమె అడుగుల్లో సంతోషం నిండుతుంది, అమ్మ ఒడిలో ముద్దులు పువ్వై, నాన్న గుండెల్లో ఆశల వెలుగై, చిన్నారి పాప దేవతల ఇంటికి తెచ్చే వరమై నిలిచేలా. కుమార్ చంద్రిక, రామ్చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డి, ఇది రామాలయం NAD. పాపలు అంటే పువ్వుల వనం, పాపలు అంటే ప్రేమకు రూపం, చిట్టి నవ్వులతో మాటలతో మనసు గెలుచుకుంటారు, పాపల అడుగుల్లో ఆనందం, పాపల నవ్వుల్లో వెన్నెల, వారి అమాయకమైన మనసే ఈ లోకం.

అందమైన వారు పంపించిన వారు సతీష్ రామలక్ష్మీదేవి సాత్విక్ సమర్థ శ్రీకాకుళం నుంచి. అండ్ అలానే మరొకటి చిన్నారి పిల్లలు, బాబు అయినా పాప అయినా చిన్నారి పాప అంటాము, వారు సాక్షాత్ ఆ దేవుని రూపాలు. పసిడి మనసు వారి సొంతం, వారి కనులు మెరిసే నక్షత్రాలు, నవ్వు ముత్యాల దండలు, సూర్యచంద్రులు వెలిగే ఆ పసిపాప ఇళ్లలో తిరుగాడితే దేవతలే. కీర్తన మధురవాడ చాలా చక్కగా పంపించారండి పాప పదం పైన. సో మీ అందరి కోసం కూడా డాడీ మూవీ నుంచి వాన వాన అంటే ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది. ఈ సాంగ్తో ఈ ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేస్తున్నాం. వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి 102.2 FM రెయిన్బో సాగరిక.

0: ఇప్పుడు మీరు ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. విభాగాలు: ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా.

0: బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మాజీ సైనికులు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన, భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి: సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్కు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జీఎస్టీ రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జయపద్మ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు.

0: రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ 2వ రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట స్థూల దేశీయోత్పత్తి జీఎస్డిపి 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక 3 రంగాల్లో ఉంటుంది. 1 అగ్రికల్చర్ అండ్ అలైడ్, 2 ఇండస్ట్రీ ప్రాజెక్ట్, 3 సర్వీస్ సెక్టర్. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేటివ్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా 2వ దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట కోటా 2వ దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు.

0: పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్షజాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె. నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్దతిలో దట్టమైన వనాలను అభివృద్ది చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ. గౌరీశంకర్రావు సూచించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్. నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26,000 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చ న్యాయాలయ

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: వెల్ లిసనర్స్, మీరు జోన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రైన్బో సాగరిక. మనమున మిక్స్డ్ మస్తీ. మరి మిక్స్డ్ మస్తీలో ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే ఫిలిమీ బేస్డ్ క్విజ్, ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మాత్రం వివి వినాయక్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మూవీ నేమ్ ఏంటి? చాలా ఈజీ క్వశ్చన్స్ తీసుకొచ్చేసాను. మరి ఈ క్వశ్చన్పై ఆన్సర్ చేయాలి అనుకున్న వాళ్ళు కాల్ చేసేయండి 0891-272-7247 ఆర్ 272-7288. అసలు గ్యాప్ కూడా తీసుకోకుండా కాలర్స్ అప్పుడే రెడీగా ఉన్నారు. మన ఫస్ట్ కాల్, హలో,
1: నమస్తే అండి. హేమ అంజలి గారు, శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. నా పేరు హేమ అంజలి కాదండి, హేమ అంజలి కలిపి. చెప్పండి, విన్నారా క్వశ్చన్? విన్నారా?
1: పసరపూడి సత్యరెడ్డి.
0: ఓకే, ఫస్ట్ పేరు అడగాలి కదా, నేనే మర్చిపోయాను చూసారా. ఓకే చెప్పేయండి.
1: చిరంజీవి అన్నారు కదా,
0: వివి వినాయక్ డైరెక్టర్ వివి వినాయక్ చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి? అవునా అండి. మరి నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్పేస్తారో వినేద్దామా?
1: బాయ్ అండి.
0: ఓకే, ఎంత మంచి లిజనర్స్, ఇంకెక్కువ లాగ్ చేయరు. నెక్స్ట్ కాల్.
2: హలో.
0: హలో,
2: గుడ్ ఈవినింగ్ అంజలి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
2: ఈవినింగ్ 1 అవర్ ట్రై చేస్తున్నా, అవ్వలేదు. వాసవి ఏవియన్ కాలేజ్ డౌన్.
0: గుర్తుపట్టానండి, అందుకనే పేరు ఊరు అడగలేదు. చెప్పేసేయండి.
2: అదే ఖైదీ నెంబర్ 150
0: అనుకుంటున్నారు. మంచిగా గెస్ చేశారు, కానీ మిగతా లిజినెస్ కూడా ఏం చెప్తారో వినేద్దాం. వింటూ ఉండండి ఎఫ్ఎం కూడా. వచ్చారు వచ్చారు. సో దగ్గరికి వస్తున్నారు, ఆలోచిస్తున్నారు. సో మిగతా లిజినెస్ కూడా ఏం చెప్తారో విందాం. వెంటనే ఆన్సర్ చెప్పేస్తే ఇంకెందుకు. సో నెక్స్ట్ కాల్.
3: హలో, శుభ సాయంత్రం అమ్మా. హేమాంజలి గారు బంగారు తల్లి, బాగున్నారమ్మా?
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శుభ సాయంత్రం. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా చాలా బాగున్నానమ్మా. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఒకసారి క్వశ్చన్ ఏంటి చెప్పండి అమ్మా.
0: డైరెక్టర్ వివి వినాయక్ చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి?
3: టాగూరమ్మా.
0: బా, ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. బాయ్ అండి. సో అదనమాట. నెక్స్ట్ కాల్. హలో.
4: హలో, సుగంధార అప్పన్న నా పేరు.
0: క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదండి మీరు చక్కగా. క్వశ్చన్ విన్నారా?
4: విన్నానండి.
0: ఆన్సర్ చెప్పండి.
4: నాయక్ చిరంజీవి సినిమా ఫిల్మ్ జరిగారు. ఖైదీ నెంబర్ 150 రెండు సినిమాలు తీశారండి.
0: ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అదనమాట, లిజినెస్ మంచిగా గెస్ట్ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళ కోసం టాగూర్ మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేసేద్దామా? అవి నేను ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా నేను రివీల్ చేసేస్తున్నాను. వాలి మూవీలో జ్యోతిక సిమ్రన్ కథానాయకులైతే కథానాయకుడు ఎవరు? వాలి మూవీలో జ్యోతిక సిమ్రన్ కథానాయకులైతే కథానాయకుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి 0891-272-7244 or 2727.

0: చిటికెలు వద్దులే, చప్పట్లు. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: అమ్మ నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: రమణా సిద్ధమ్మ నాగులపల్లి.
0: నాగులపల్లి. ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తారా?
1: అజిత్మ్మ
0: కరెక్ట్ అంటారా?
1: పక్క
0: నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా తీసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: ధన్యవాదాలు.
0: నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో,
2: హాయ్ హేమాంజలి, సుప్రియా.
0: మళ్ళీ మీకు కలిసిందా? అదృష్టవంతులు.
2: థ్యాంక్ యూ.
0: ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అన్ని ప్రోగ్రామ్స్ కి కలిసి కొంతమంది కలుస్తుంది, అదేంటో చక్కగా ఆన్సర్ చెప్తా. ఓకే, ఆన్సర్ చెప్పేయండి మరి.
2: అజిత్ అండి. అజిత్.
0: అజితే కన్ఫర్మ్? లాక్ చేసుకోవచ్చు.
2: లాక్ చేసింది.
0: ఇలా లాక్ చేయమని ఇంకెంతమంది చెప్తారో వినేద్దాం. థ్యాంక్ యూ. సో అదనమాట నెక్స్ట్ కాల్. ఎందుకు ఒకే పేరుని పట్టుకొని కూర్చున్నారు లిజనర్స్? చూద్దాం.
2: విన్నాను.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నా పేరు అంతరాత్రి అండి, చిన్న అండి. అంశాల హేమంత్రి గారు బాగున్నారా?
0: కొత్త కొత్త కొత్త కొత్త ట్యాగ్లు ఇస్తున్నారు లిజనర్స్ నాకు.
2: మరి కాదండి. అయితే ఇది ఇందాక లైన్ దొరకలేదండి నాకు. కానీ అది నేను కూడా ఎలా చేయలేదు, అప్సెట్ అవ్వకుండా వేరే వేరే ప్రావించే వెళ్ళిపోతాను. ఆ ఊరికి వెళ్ళాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రయాణం మాత్రం ఎప్పుడు క్యాన్సిల్ చేయనండి.
0: ఎంత మంచి వాళ్ళు, అప్పుడు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పేస్తున్నారనమాట. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆన్సర్ కావాలంటే
2: ఇది మాత్రం ఇది చెప్తానండి. ఆదిత్య అంటే ఆదిత్య
0: ఆదిత్య అంటారు.
2: అవునండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూద్దాం, వాళ్ళు చెప్పిన తర్వాత నేను రివీల్ చేసేస్తాను. హలో.
3: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గోపాలపట్నం చందన్నగర్ నుంచి మేడం.
0: మీ పేరండి?
3: వెంకటలక్ష్మి నా పేరు.
0: ఓకే, ఇంతకు ముందు కాల్ కలిసినట్టు ఉంది కదా మీకు, బి వెంకటలక్ష్మి. ఇంతకు ముందు కలిసింది కదండి ప్రోగ్రామ్ లో?
3: లేదమ్మా, ఇదే ఇదే
0: ఇదే ఫస్ట్. ఓకే, చెప్పేస్తారా మరి ఆన్సర్?
3: తెలుసు, అజిత్ గారండి.
0: పూర్తి పేరు ఏమంటారు?
3: అజిత్ కుమార్.
0: ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ఎంత షార్ప్ గా ఉన్నారు ఏంటండి లిజనర్స్ ఈ లోపల, ఎవరు ఎవరు ఎవరు ఎవరు వెతుకులాట్లో పడ్డట్టు ఉన్నారు మన లిజనర్స్. సో ఎంతో చక్కగా చెప్పినటువంటి మన లిజనర్స్ కి మరొకసారి చప్పట్లు. సో ఇప్పుడైతే మాత్రం వాలి మూవీ నుంచి ఒక సాంగ్ రెడీగా ఉంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.
4: December 7th, 1903.

0: ఒకరోజు మౌతర్ నేను ప్లే చేస్తుంది, నేను కూర్చుని పెట్టున్నాను, నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారేంటి? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్ కని చూశాను, తన్ని చూశాను. మౌతర్ కని కింద పెట్టి, నీ మౌతి ఆర్గంలా ఉంది, మరో మౌతర్ కని ఎందుకు అని కిస్ చేశాను.

0: వెల్, మిక్సర్ మస్తీలో నేనిచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సౌందర్య గారు నటించినటువంటి నిన్నే ప్రేమిస్తా సినిమా డైరెక్టర్ ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే కాల్ చేసేయండి 0891-272-7244 or 272-7278.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: నెక్స్ట్ కాల్. హలో.

0: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: గురించండి అమ్మాయి ఏం చేశారండి?
1: హలో,
0: వినలేదు. వినలేదమ్మా, ఒకసారి చెప్పరా.
1: సౌందర్య గారు నటించిన నిన్నే ప్రేమిస్తా సినిమా యొక్క డైరెక్టర్ ఎవరు?
0: అతని పేరు తెలుసు కానీ రాలేదండి నాకు టైంకి.
1: మళ్ళీ ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మన నెక్స్ట్ కాల్. హలో,
2: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? రేడియోకి కొంచెం దూరంగా రండి, లేదంటే రేడియో వాల్యూమ్ తగ్గించేయండి కంప్లీట్గా. మీ పేరండి?
2: నరసింహస్వామి.
1: ఓకే, మరి క్వశ్చన్ విన్నారా?
2: విన్నాను మేడం.
1: చెప్పండి.
2: అది సిండే అనుకుంటున్నాను మేడం.
1: ఓకే, నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో కూడా వినేద్దాం. సాదన్నమాట మన నెక్స్ట్ కాల్.
0: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
0: రాధాపురం, శ్రీకాకుళం.
1: ఓకే, ఈరోజు అన్ని శ్రీకాకుళం నుంచి గుట్టలు గుట్టలుగా కావాల్సి వస్తానే ఉన్నాయి.
0: ఇక్కడ వాతావరణం వేడిగుంది కదా, అందుకే.
1: ఓకే, వేడిగా ఉన్నప్పుడే ఎఫ్ఎం లో మాట్లాడాలనుకుంటారా అండి మీరు చలబట్టానికి?
0: అంతే.
1: ఓకే, ఆన్సర్ చెప్పేయండి. మరి
0: సౌందర్య గారిది నిన్నే ప్రేమిస్తా పిక్చరే.
1: డైరెక్టర్ ఎవరు, మూవీ డైరెక్టర్?
0: డైరెక్టర్ వినాయక్ అనుకుంటున్నానా?
1: అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు విందామా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మరి నెక్స్ట్ కాలర్. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ఆన్సర్ చెప్తారా?
3: ఆర్ఆర్ షిండే.
1: ఓకే, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అదనమాట మన నెక్స్ట్ కాలర్ కూడా తీసేసుకుందాం. ఇక్కడ ఆన్సర్ చెప్పడం చెప్పకపోవడంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లిజనర్స్కి, ఎక్కువ మంది లిజనర్స్కి అవకాశం ఇవ్వటం మెయిన్ పాయింట్ అనమాట. నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాల్. హలో,
4: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
1: మీ పేరు?
4: అదే శ్రీనివాస్ అండి.
1: ఓకే, మరి
4: సూపర్ గుడ్ ఫిలిమ్స్
1: లిజనర్స్కి పదే పదే చేసిన రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా మీరు కాల్ మాట్లాడేటప్పుడు మీకు కాల్ కలిసింది అని మీకు కన్ఫర్మ్ అయినప్పుడు డెఫినెట్గా మీరు ఎఫ్ఎం మ్యూట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే ఆటోమేటిక్గా కాల్స్ కట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కాల్. హలో,
5: హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: వినాయక నగర్ చిన్నారా.
1: ఓకే, ఆన్సర్ చెప్తారా?
5: ఆన్సర్ క్వశ్చన్లు ఇచ్చారు కానీ నేను పాటలు ఇస్తారు అనుకున్నాను పాట పాడడానికి, కానీ చెప్పేశారు ముందు నాకన్నా ముందు కాలరు డైరెక్టర్ చెప్పేశారు, అందుకని మేము వెంకయ్య శాతం నుంచి అనేసి ఆపేశాను పాట ఏదైనా పాడమంటే పాడదామని.
1: లేదండి, ఈరోజు మరి మంగళవారం కదా, మనకి ఎలా అయితే
5: మాట్లాడే పాటలు
1: అంతే. అదనమాట, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నిజంగానే ఆర్ఆర్ షిండే 2000లో వచ్చినటువంటి నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి మీకు ఒక పాట.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

విశేషాలు వింటారు. 7:05 విజయవాడ, క్షమించాలి, హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 7:15 తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. తెలుగు పాటల అనంతరం 7:45 విజయవాడ కేంద్రం నుంచి వికసిత భారత్ పేరిట 9వ జాతీయ పోషణ మాసోత్సవం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్ కార్యాచరణ ప్రణాళిక పరిచయ కార్యక్రమం వింటారు. 8:00 మెలోడీ మ్యాచ్ వింటారు. 8:30 జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు పాటలు వింటారు. 8:45 ఢిల్లీ కేంద్రం నుంచి సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 ఢిల్లీ కేంద్రం నుంచి న్యూస్ 9 పేరిట వార్తలు వింటారు. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్ లైట్ వింటారు. 9:30 స్వరమాలిక వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి హరికథ వింటారు. 11:00 ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 రేపటి కార్యక్రమాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు.

రేపటి కార్యక్రమాల్లో 6 గంటలు దేశభక్తి గీతం, సమైక్య భారతదేశం బృందగానం వింటారు. రచన డాక్టర్ కోటికొప్పల సూర్యారావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. రేపు ఉదయం 6:10 భక్తి రంజని వింటారు, గోపిక గీతాలు వింటారు. 6:30 చింతన బౌద్ధ సూక్తులు వింటారు. రచన శ్రీ రొక్కాళ రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.

అలానే రేపటి పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో సుడితోమ జాగ్రత్తలు వింటారు. ఈ అంశమై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు. 6:45కు విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారా సిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు

0: శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బద్లీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగ్గా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: బైలట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఉస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు.

0: రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు ప్రభుత్వానికి భారత్ సానుభూతి సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
2: ఆకాశవాణి.
3: మీరు ఇంతవరకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు విన్నారు.

తెలుగు పాటలు వింటున్నారు. ఫస్ట్ సినిమాతోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ నటించినటువంటి మొదటి సినిమా ఈశ్వర్. ఈశ్వర్ నుంచి ఈ పాట మీకోసం.

2005లో సదా ఉదయ్ కిరణ్ జంటగా నటించినటువంటి సినిమా అవునన్నా కాదన్నా. ఈ చిత్రం నుంచి సంగీతం ఆర్పి పట్నాయక్ గారు. ఈ చిత్రం నుంచి ఒక పాట మీకోసం.

నాగ చైతన్య, పూజ హెగ్డే నటించినటువంటి సినిమా ఒక లైలా కోసం. ఈ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పిడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
2: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్

0: లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, ఆ బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికి తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెను ఉంటుంది, మెను ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనులతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెను ఫాలో అవుతున్నారా, మెను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారీతనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికి వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామి, అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకు అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము, అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు.

0: ఇక ముఖ్యంగా ఐసిడిఎస్ లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
1: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాందోళ్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
0: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
1: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం, ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్, ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్లతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు, వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
0: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసిడిఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన సమయంలో భోజనం

0: దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడి కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
1: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా. ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డ్ లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
1: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి, ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరపున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

మెలోడీ మ్యాచ్లో మనం చక్కగా మన స్ట్రెస్ అంతా కంట్రోల్ అయ్యి చక్కగా నిద్ర పట్టడానికి అయితే టిప్స్ నేనైతే చెప్పేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే మరి ఎప్పుడైనా కూడా మన శరీరం బాగా అలసిపోయింది అని అనిపించినప్పుడు వేడి పాలు కానీ గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం కానీ, వేడి పాలు తాగటం కానీ గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం కానీ చేసినట్లయితే శరీరంలో ఉన్న అలసట అంతా కూడా తగ్గిపోయి నిద్ర మంచిగా పట్టేలా చేస్తుందన్నమాట. బ్యాక్ టు మెలోడీస్ తర్వాత మరొక టిప్ చెప్పేస్తాను.

శపించని నన్ను నా కథం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

అలాగే మనకి ఎప్పుడైనా కూడా నిద్ర పట్టట్లేదు అంటే దానికి ప్రధాన కారణం మనకి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి అని కూడా అర్థం ఉంటుందంటండి. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేసేటటువంటి చాలా ఆలోచనల వల్ల కూడా మనకు నిద్ర పట్టదంట. కాబట్టి ఎప్పుడు కూడా బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం కూడా మనకి నిద్ర పట్టడానికి ఉపకరించేటటువంటి యూస్ఫుల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది కూడా ఒక పార్ట్ అంట. సో ఒక మంచి సాంగ్ వినేద ఫ్రమ్ ద మూవీ కార్తికేయ.

మెలోడీ మ్యాచ్లో టిప్స్ వింటూ మంచిగా రిలాక్సేషన్కి టిప్స్ వింటూ సాంగ్స్ వింటూ ఉన్నారు కదండి. మరి లాస్ట్గా ఒక టిప్ చెప్పైనా, ఎప్పుడైనా కూడా మనకి నిద్ర పట్టట్లేదు, కాస్త అన్ఈజీగా ఉంది అని అనిపించినప్పుడు అంట, కాస్త కొబ్బరి నూనె తీసుకొని మాడికి మంచిగా మర్దన చేసినట్లయితే మన అలసటలో సగం సగానికి ఎక్కువే తగ్గిపోతుందంటండి. సో మంచి టిప్ కూడా వినేశారు కదా. మెలోడీ మ్యాచ్ని ఇక్కడితో కన్క్లూడ్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే మరి కాసేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమొరా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభను

0: ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతదేశ రవాణా లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. आज 2800 किलोमीटर से अधिक का डेडिकेटेड फ्रेट कॉरिडोर प्रोजेक्ट पूरा हो गया. ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత్ సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిల్మురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపీ సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపీ సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన్ మంత్రీ జీ కే ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ సే ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన్ మంత్రీ జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగ్రేషన్ హోగా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామి ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైష్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైష్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ, ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణధీర్ జైష్వాల్ వివరిస్తూ,
3: द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी।

0: जब ब्रिक्स के लिए वहां आएंगे, कौन कौन सब द्विपक्षीय वार्ता किस समय होगा, इसके बारे में आपको विस्तृत जानकारी भी दी जाएगी ताकि आप लोग प्रेस के माध्यम से उसको कवर कर सकते हैं। जहां तक रशिया और यूक्रेन के जो संघर्ष चल रही है उसकी बारे बात है, ये मुद्दा भी, बहुत सारे मुद्दे जब द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा।
1: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీం ఈవెంట్లో డబుల్ పారాఒలింపిక్ పతక విజేత హర్వీందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మేరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్, బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట ప్రేమాభిషేకం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలో పాడిన దాసరి నారాయణరావు సాహితి వింటారు. సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు సమరసింహారెడ్డి ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వెన్నెల కంటి సాహిత్యం సంగీతం మణిశర్మ.

వినబోయేది. గీతాంజలి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

శుభలేఖ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం వినండి. సంగీతం కెవి మహాదేవన్.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. వినబోయే పాట బొబ్బిలి రాజా. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

చక్రవర్తి సంగీత సారథ్యంలో దాసరి నారాయణరావు సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా సర్దార్ పాపారాయుడు సినిమా కోసం వింటారు.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్క.

ఇళయరాజా సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి స్వాతిముత్యం సినిమా కోసం పాడగా వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొద్ది క్షణాల్లో హరికథ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది.

రత్నం కేంద్రం పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా దాగుడు మూతలు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

కార్యక్రమాలు ఇప్పుడు

కార్యక్రమంలో బొబ్బిలి యుద్ధం. ఈ సినిమా కోసం సాలు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

రాముడు భీముడు ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

మీరు విన్న ఆ పాట గుండమ్మ కథ సినిమా కోసం పింగళి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీలో పాడగా విన్నారు. వినబోయే పాట చదువుకున్న అమ్మాయిలు. ఈ సినిమా కోసం సాలూ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

జగదేక వీరుని కథ. ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యులు పింగళి నాగేంద్రరావు. సాహిత్యాన్ని ఘంటసాల పి. సుశీల యుగళగీతంగా వింటారు.

0: ఈ సినిమా కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.
1: అంతగా నన్ను చూడకు

వినబోయే పాట. జీవిత చక్రం సినిమా కోసం శంకర్ జైకిషన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని ఘంటసాల శారద పాడగా వింటారు.

వినబోయే పాట టీవీ రాజు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల గండికోట రహస్యం సినిమా కోసం పాడగా వింటారు.

వినబోయే పాట మంగమ్మ శపథం. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం టివి రాజు.

శ్రీకృష్ణ పాండవీయం సినిమా కోసం సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని టీవీ రాజు స్వరకల్పనలో జిక్కి పాడగా వింటారు.

కార్యక్రమంలో జరిగిన కథ ఈ సినిమా కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. సమైక్య భారతదేశం బృందగాను రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో గోపికా గీతాలు, ధమ్మపదం వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన. రేపటి కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు శ్రీ రొక్కల రాజు, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు, వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో వరిలో సుడిదోమ జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసం పాట చిన్ననాటి స్నేహితులు, రచన శ్రీ జ్యేష్ఠి వరదరాజు, సంగీతం ద్వారం త్యాగరాజు. 7 గంటల 20 నిమిషాలకు ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలు కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జయంతి అంశం, లియోటాల్ స్టాయ్ జయంతి అంశాలు వింటారు. తర్వాత ఆత్మహత్యల నివారణ అవగాహన, ఈ అంశంపై డాక్టర్ కెవి రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిరగారి పరిచయం వింటారు. తర్వాత పుష్పాంజలి, భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలు ఉంటాయి. 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ శ్రీ ఐ సుబ్బారావు గారి చెప్పి ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి గీతా రామనాథన్ బెన్నట్ వీణ వింటారు. మెలకావర్ కె బాలాజీ మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ ఘటం. 8 గంటల 59 నిమిషాలకు పాటల పల్లకి, శ్రోతలు కోరే తెలుగు సినిమా పాటలు. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు, సెమికాన్ ఇండియా 2.0 ప్రత్యేక కార్యక్రమం. 10 గంటల 15 నిమిషాలకు పాటల పల్లకి. 11 గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 1960-1990 మధ్యకాలం విడుదలైన సినిమాల నుంచి వింటారు. 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం, ప్రయాణీకుల లబ్ధి కోరి ఆర్టీసీ విధానాలు, విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ డి అప్పలనాయుడు గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం వింటారు. తెలుగు సినిమా పాటలు 1:10, 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమం హలో బాగున్నారా కార్యక్రమం ఉంటుంది. 2:30 వాతావరణ వివరాలు. 2:31 ఒకే సంగీత దర్శకుని సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం జీ పద్మచే వింటారు. 6 గంటలకు సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ గురించి, వికాసంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన గురించి జీ నందినీదేవి అందించిన సమాచారం, ప్రేరణ వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు, వ్యవసాయదారుల కార్యక్రమం, జానపద గేయం, వ్యవసాయ సమాచారంలో జీవ నియంత్రణ కారకాల కొనుగోలు నిల్వ వినియోగంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఎంకేఎంఎల్ఆ సెచి వింటారు. 7:45 వికాస భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8 గంటలకు 8:40 తొమ్మిది గంటలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు.

రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచన ఉంది. వాల్తెర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్. అత్యల్ప ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. కురిసిన వర్షపాతం 6.8 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 38.4 డిగ్రీల సెల్సియస్. అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నిర్ణయం సమయం 11 గంటలు దాటి 15 నిమిషాలు దాటి 40 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.